శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 25వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 55 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 5 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: Aspirations for the upcoming international competitions, including the Junior Asia Cup. The young squad will be led by Captain Khaidam Shelema Janu. During the 9-day exposure tour, Indian team will play 2 matches against Scotland senior women's team and matches against junior sides from US, England and Belgium. And that is the end of this news bulletin.
1: Akashyavani Nizamabad Kendram. సమయం 6:10. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో మీరు వింటున్నారు శ్రీరామదాసు భక్తి గీతాలు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో టీడీఎం శాస్త్రి గారు తెలియజేసిన హితోక్తులు వింటారు.
1: ధన్యజీవి ఎస్మిన్ జీవతి జీవంతి బహవః సతు జీవతు కాకోపి కిం నకురుతే చంచ్వా సోదరపూరణం. ఎవడు జీవించి ఉండగా 10 మందికి జీవనం కలుగుతుందో అట్టివాని జీవితమే నిజమైన జీవితం. కేవలము తన పొట్ట మాత్రమే నింపుకొని వాని బ్రతుకు ఒక బ్రతుకే కాదు. ముక్కుతో ఒక్కొక్క గింజ ఏరుకుని తింటూ కాకి మాత్రం కలకాలం బ్రతకటం లేదా అనేది పై సూక్తికి అర్థం. లోకమంతా ఒకే విధంగా ఉండదు. అలా ఉంటే వైవిధ్యం అనేది ఎలా సాధ్యం? ప్రతిభా పాఠభూములు, ఆర్థిక స్తోమత, బుద్ధిశక్తి, బలము, బలగము, ధైర్య సాహసాలు అందుకు కారణాలుగా ఉంటాయి. ఉత్తములైన వారు ఏ రంగంలో అయినా రాణిస్తారు, సత్కీర్తిని గడిస్తారు. పూర్వజన్మ సుకృతమును బట్టి వారి కృషి ఫలిస్తుంది. అట్టివారు సమాజానికి ఆధారమై నిలుస్తారు. అది వారి సామాజిక సృహకు నిదర్శనం. సంఘము పట్ల వారికున్న బాధ్యతగా అది గుర్తింపబడుతుంది. భగవత్ ప్రేరణతో ఒకరు బడి పెడతారు, మరి ఒకరు గుడి కడతారు, ఇంకొకరు అన్నసత్రం నడుపుతారు, వేరొకరు వేసవిలో చలివేంద్రం నిర్వహిస్తారు. పంట పండించినా, పరిశ్రమ స్థాపించినా, పత్రిక కొనసాగించినా, వృద్ధాశ్రమం నెలకొల్పినా వాటి వలన 10 మందికి బ్రతుకు తెరువు లభిస్తుంది. దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. అదే నాయకత్వ లక్షణంగా కీర్తింపబడుతుంది. ఎవడు జీవింప జీవింతురితలు అతని జీవితమే జీవితము ధన్యజీవి అతడు. ఇంకా నా చిన్ని పొట్టకు శ్రీరామరక్ష అని భావిస్తూ దొంగతనం చేసో, దౌర్జన్యంగా ప్రవర్తించో, అక్రమంగా సంపాదించో మూటలు గట్టి నమ్మిన వారిని ఎందరినో నట్టేట్లో తోసి ఇంకెందరికో నిలువ నీడ లేకుండా చేసి తామొక్కరే బాగుపడాలని అనుకునే వారిని కొందరిని చూస్తున్నాం. ఇటువంటి రాక్షస ప్రవృత్తి నశింపచేయటానికే భగవంతుడు భూమి మీద అవతరిస్తూ ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి. ధర్మానికి సంకటం ఏర్పడినప్పుడు పరిస్థితి చక్కదిద్దటానికి తానే స్వయంగా వస్తానని గీతలో ప్రకటించాడు జగద్రక్షకుడు కృష్ణుడు. కాకి కూడా నిత్యం అక్కడక్కడా తిరుగుతూ దొరికిన గింజలు ముక్కుతో ఏరుకొని తింటూ కడుపు నింపుకుంటుంది. దానివల్ల ఎవరికీ ప్రయోజనం సిద్ధించదు. అలా కాకుండా జనులు తమ తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కృషి చేసి తాము బ్రతుకుతూ ఇతరులను బ్రతికించాలన్నది పై సూక్తిలో గల సందేశం. అప్పుడు లోకం అతణ్ణి ఇతడు జీవింప జీవింతురితరులు ఇతని జీవితమే జీవితము ధన్యజీవి ఇతడు అని కీర్తిస్తుంది. అందుకే పెద్దలు లోకంలో ప్రతిఫలాపేక్ష లేక పరహితం కోరి ప్రవర్తించేవారే సుజనులు, సుకృతులు, ధన్యులు, పుణ్యమూర్తులు అని ప్రకటించారు. తే సుజనాహ, తే ధన్యాహ, తే కృతినః, తే హి సుకృతినో లోకే ఏ కారణం వినాపిచ పరహితకరణాయ హంతా జీవంతి. అంతా ప్రకాశిస్తోంది, పువ్వులు వికసిస్తున్నాయి, చంద్రుడు ఉదయిస్తే లోకం ఆనందిస్తోంది, ప్రకృతి పులకరిస్తోంది. పరోపకారం చేయమని వారికెవరు చెప్పారు? అది వారి సహజ స్వభావం. మంచివారికి కలిగే ప్రేరణ లోకంలో ఎందరికో ఎన్నో విధాల సహాయపడుతుంది. వారే నిజమైన నాయకులుగా కీర్తింపబడతారు. ఈ లోకంలో చేసుకున్న పుణ్యం వారి వెంట ఉండి వారి ఉన్నతికి కారణమవుతుంది, తమ వారికి రక్షణ కల్పిస్తుంది. కోటి గ్రంథముల్లో చెప్పబడిన సారాంశాన్ని ఒక్క శ్లోకంలో సంగ్రహంగా వివరించమని అడిగితే వ్యాసుడు శ్లోకంలోని అర్ధభాగంలోనే చెప్తాను వినండని, పరోపకారమే పుణ్యము, పరపీడనమే పాపమని చెప్పాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అందువల్ల పరోపకారం కొరకు పాటుపడదాం, పరహితంగా జీవిద్దాం, అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో టీడీఎం శాస్త్రి గారు తెలియజేసిన హితోక్తులు విన్నారు. ఇప్పుడు ఒక మంచి మాట. మంచైనా చెడైనా నువ్వు ఇతరులకు చేసిందే ఒకరోజు నీ ముందుకు తిరిగి వస్తుంది. కాలం ఆలస్యం చేయొచ్చు, కానీ కర్మ ఎప్పుడూ మర్చిపోదు. వీలైనంత వరకు మంచి కర్మ ఫలితాన్ని సంపాదించుకో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కాసేపట్లో వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతరాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో

0: పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటిలోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకి అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగా

0: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదెహల్యాః సేవాతీర్థస్థలే ప్రగతి ఇతి సూచనా సంచార ప్రౌద్యోగికీ ఆధారిత మంచస్య ద్విపంచాశత్తమోపవేశనస్య అధ్యక్షతాం విహితవాన్. అస్యాం గోష్ఠ్యాం శ్రీమోదీ చతుర్షు రాజ్యేషు విస్తృతాన్ మార్గ విద్యుత్ ఔద్యోగికీ వీథి తథా మెట్రో రైల్వే క్షేత్రాణాం చతుర్ప్రముఖాన్ ఆధారభూత సంరచనా ప్రకల్పాన్ సమీక్షితవాన్. एतेषां प्रकल्पानां आहत्य व्ययः प्रायः 30,000 कोटि रूप्यकाणि अस्ति. आर्थिक विकासं, क्षेत्रीय सम्पर्कं, औद्योगिक विकासं तथा जनकल्याणं वर्धयितुं संधारिताः एते प्रकल्पाः. समयसीमा, विभिन्न संस्थानां समन्वयः तथा प्रलम्बित विषयाणां शीघ्र निवारणाय विशेष ध्यानेन सह सन्ति समीक्षिताः. अद्य तावत् संविधान हत्या दिवसो वर्तते. दिवसोऽयं तस्याः घटनायाः स्मरणं कारयति यदा 75th जून मासस्य 25th दिनाङ्के भारतीय संविधानस्य अवमानना कृता. अनेन सहैव अयं दिवसः आपत्काले अत्याचारैः प्रताडितेभ्यः प्रत्येकं जनेभ्यः श्रद्धाञ्जलिम् अर्पयितुं दिवसो वर्तते. अस्मिन्नेव दिने तत्कालीनः राष्ट्रपतिः फखरुद्दीन अली अहमदः आन्तरिक अशान्तेः कारणं प्रदर्श्य देशे राष्ट्रियापत्कालस्य घोषणाम् अकरोत्. देहल्याम् अस्य मासस्य 30th दिनाङ्कात् आरभ्यमाणस्य मतदातृसूचीनां विशेषगहन पुनरीक्षणस्य अन्तर्गतम् गृहं गृहं गत्वा गणना कार्यक्रममभिलक्ष्य देहल्याः मुख्य निर्वाचनाधिकारिण ह्यः नवदिल्ल्यां विभिन्न राजनैतिक दलानां प्रतिनिधिभिः सह एका सभा आहूता. मुख्य निर्वाचनाधिकारिणः एकेन विवरणेन स्पष्टीकृतं यत् अस्यां गोष्ठ्यां भारतीय जनता पार्टी इति दलं, आम आदमी पार्टी इति दलं तथा भारतीय राष्ट्रीय कांग्रेस इत्यादि प्रमुखाणां राजनैतिक दलानां प्रतिनिधयः समुपस्थिताः आसन्. कार्यालयानुसारं मुख्य निर्वाचनाधिकारी प्रत्यपादयत् यत् कोऽपि योग्यः नागरिकः न वञ्चितः स्यात्, सहैव कोऽपि अयोग्यः जनः मतदातृसूच्यां न सम्मिलितो भवेत्. अनेन सहैव गणनाचरणे अनुपालनीयानां प्रमुखाणां गतिविधीनां विषयेऽपि राजनैतिकदलानि विस्तरेण सूचितानि. भारतीय ऋतुविज्ञानविभागेन अद्य देशस्य उत्तरपूर्वीयक्षेत्रेषु झारखण्ड, महाराष्ट्र, ओडिशा, उपहिमालय, पश्चिमबङ्ग, तेलङ्गना, तटीयकर्णाटक, कोङ्कणं समेत्य गोवाक्षेत्रस्य कतिपयेषु भागेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्. विभागानुसारम् अद्य पश्चिमराजस्थानक्षेत्रे झञ्झावातस्य सम्भावनापि वर्तते. अत्रावधेयं यत् अद्य बिहार, पूर्वमध्यप्रदेश, पूर्व उत्तरप्रदेशस्य च नानास्थानेषु उष्णतरङ्गस्यानुमानमपि विभागेनानेन प्रकटीकृतम्. अपरत्र अद्य देहल्याम् आंशिकरूपेण मेघाच्छादनं नभः भविष्यति. सहैव अपराह्णे सायंकाले वा विद्युद्गर्जनेन वृष्टेः सम्भावनापि वर्तते. सम्प्रति क्रीडा वार्तासु आईसीसी महिला T20 विश्वकप स्पर्धायाम् अद्य भारतस्य सम्मुखीकरणं बांग्लादेशेन सह भविष्यति. स्पर्धेयं मैंचेस्टर नगरस्य एमिरेट्स ओल्ड ट्रेफोर्ड क्रीडांगणे आयोज्यते. या भारतीय समयानुसारं सायंकाले 7 वादने समारप्स्यते. హర్మన్ ప్రీత్ కౌరస్య నేతృత్వే భారతీయ మహిళా దళం విమెన్ ఇన్ బ్లూ సంప్రతి స్వసమూహే ద్వితీయం స్థానం భజతే. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు వినే ముందు ఈ ప్రకటనలు.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈనాటి ప్రసార వివరాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం ప్రసారమవుతుంది. ఇంకా 7:30 కంటేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు వింటారు. అనంతరం ఇదే కార్యక్రమంలో 8:00 ప్రసారమవుతుంది కంటేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్. ప్రభాత లహరి కార్యక్రమంలో 8:00 మీరు వింటారు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్ష దివ్య తేజ గారు ఎఫ్ఎం శ్రోతలకు తెలియజేసే సూచనలు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కూడా తెలుసుకుంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సినీ రంజని. 9:00 హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 వందే మాతర గీతం, 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకం వింటారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు మరియు డి వరలక్ష్మి, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు. 10:35 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 లలిత సంగీతం, 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు, సంస్కృతంలో వార్తలు వింటారు 6:20. సాయంత్రం 6:30 తిరిగి రాత్రి 7:45, అలాగే 9:15 ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో క్రికెట్ గ్రౌండ్లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్కు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యేక వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్.

0: ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాలుతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is really our responsibility to take this

0: relationship forward to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటింగ్ అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్పిరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పిరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పిరిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీఎస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా వింటారు ప్రబోధ గీతం. అనంతరం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు ప్రసారమవుతాయి. అనంతరం 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే సూచనలు ప్రసారమవుతాయి. ఇంకా ఇదే కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కూడా తెలుసుకుందాం. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ఈ ప్రబోధ గీతాన్ని.

0: ప్రభాత గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్. ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి రాజేశ్వర్ గారి సలహాలు, సూచనలు ప్రసారమవుతాయి.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. వినండి, కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 222-5225.
2: దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: క్షయ వ్యాధి గురించి, అంటే టీబీ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారన్నట్టు. అయితే 1.8 మిలియన్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము టీబీ వల్ల మరణాలు సంభవించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన దేశంలోనే టీబీ తీవ్రత అనేటటువంటిది అధికంగా ఉంది. మన ఇండియా లోపల 2.5 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ టీబీ వ్యాధి పైన ప్రతి ఒక్కరూ అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, టీబీ అంటే ఏంది, టీబీ ఎలా వస్తుంది, టీబీ ఎవరికి వస్తుంది, టీబీ ఏ భాగాలకు వస్తుంది అనేటటువంటి క్వశ్చన్లు చాలా మంది అడుగుతా ఉంటారు హాస్పిటల్స్ లో. అయితే టీబీ అంటే ఏంటంటే, అది ఈ ట్యూబర్క్లోసిస్ అని అంటాము వైద్య పరిభాష లోపల. దాన్ని మనం వాడుక భాష లోపల క్షయ అని అంటాము. క్షయ అంటే క్షీణించడము అని అర్థము. అయితే ఎలా వస్తుందంటే, ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా మూలంగా ఈ టీబీ అనేటటువంటి వ్యాధి లేదా క్షయ అనేటటువంటి వ్యాధి వస్తుంది. టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు ఈ టీబీ క్రీములు గాలిలో వ్యాపిస్తాయి. అయితే గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములను ఎవరైనా, అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పీల్చితే వారికి టీబీ వస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ టీబీ బయట ఉంటుందన్నారు కదా, వాటిని పీల్చినప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకంటే ఎవరైతే టీబీ క్రీములను పీల్చినప్పుడు అవి లోపల ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టీబీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఏ భాగాలకు వస్తుందని కొంతమంది అడుగుతా ఉంటారు. కొంతమంది, సార్ ఇక్కడ మెడపైన గడ్డలైనాయి, కానీ మీరేమో దగ్గు వస్తేనే టీబీ అన్నారు, తిమ్మడొస్తేనే టీబీ అన్నారు, ఇలా చెప్తా ఉంటారు కదా, మరి నాకు ఇక్కడ మెడ భాగంలో గ్రంథులైనాయి కదా అని చెప్తా ఉంటారు. అంటే ఏ భాగంలో టీబీ వస్తుంది అనేటువంటిది అవగాహన కూడా ఉండాలన్నట్టు. అంటే టీబీ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే మన శరీరం లోపల గోర్లు, వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ ఉన్నటువంటి ప్రతి అవయవానికి టీబీ సోకొచ్చు. అంటే ఉదాహరణకు ఈ ఊపిరితిత్తుల నుంచి ఆవరించి ఉన్నటువంటి పొరలకు గాని, మెడ భాగాన కొంచెం స్వెల్లింగ్స్ రావడము, అంటే గడ్డలు కావడం గాని, లేదంటే కడుపుకు అబ్డామిన్ ట్యూబర్క్లోసిస్ కానీ, లేదంటే బోన్స్ కు రావడం గాని, తర్వాత స్కిన్ కి రావడము, తర్వాత ఈ కంట్లో గాని, చర్మానికి గాని, ఇలా ప్రతి అవయవానికి, అంటే గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి అవయవానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వస్తుంది టీబీ, ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో వాళ్లలో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొందరు స్ట్రెస్ ఎక్కువగా లోనవుతుంటారు, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది, దాని మూలంగా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సరైనటువంటి పౌష్టిక ఆహారము తినని వాళ్ళు, అంటే కొంతమంది ఈ ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు, అన్నం తినరు ప్రొద్దున పూట. అలాగే ప్రోటీన్ పదార్థాలు తీసుకోరు, అంటే గుడ్డు తినకపోవడం గాని మాంసకృతులు తినకపోవడం గాని ఇలా జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మంచి ఆహారము అంటే పౌష్టికాహారం తీసుకోరో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హ్యాబిట్స్ మూలంగా, అంటే

0: కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు గాని, ప్రతిరోజు ఈ ఆల్కహాల్ తాగుతున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కాబట్టి వారికి కూడా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా రోజుల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడతా ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు గాని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు గాని, ఆ తర్వాత ఇంకా ఇతర ఏదైనా సరే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు డిసీజ్ తోటి బాధపడుతూ వాళ్ళు దానికి కొన్ని రకాల మందులు అంటే కార్టికోస్టీరాయిడ్స్ వాడడం మూలంగా ఆస్తమా పేషెంట్లలో గాని, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో, వృద్ధులలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరిలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అయితే మరి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీబీ లక్షణాలు ఎట్లుంటాయంటే, 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడ రావడము, సాయంత్రము లేదా రాత్రిపూట జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము. అంటే ఒక నెలన్నర లోపల వాళ్ళు 3 నుంచి 4 కిలోలు లేదా 5 కిలోలు బరువు తగ్గిపోవడము, ఆ తర్వాత చెమటలు పట్టడము, తర్వాత నీరసము, నిస్సత్వం అనేటటువంటిది ఈ సాయంత్రం పూట గాని రాత్రి పూట గాని ఉంటాయి అన్నట్టు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే టీబీ నిర్ధారణకు అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే, ఈ దగ్గు, దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడను ఈ CB0 పరీక్ష చేసినప్పుడు ఆ టీబీని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఒకవేళ కొంతమందికి పొడి దగ్గు వస్తున్నట్లయితే వాళ్ళలో ఎక్స్రే తీయడం మూలంగా గాని, లేదంటే వాళ్ళకు తెమడ రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ అనే పరికరాన్ని ముక్కులోంచి పంపించి అక్కడి నుంచి తెమడ తీసి పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ గాని, బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయించుకోవాలి. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో CB0 అనే పరికరం ద్వారా ఈ తెమడ పరీక్ష అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇలా లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి. ఇక ట్రీట్మెంట్ గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ 15 రోజులు వాడితే బాగుంటుందా, అంటే 4 రోజులు వాడితే బాగుంటుందా, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులను 6 నెలల పాటు వేసుకోవాలి. మొదటి 2 నెలలు 4 రకాల మందులు వేసుకోవాలి. అందులో ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్, పైరజినమైడ్ అనే మందులుంటాయి. మొదటి 2 నెలల తర్వాత మిగతా 4 నెలలు 3 మందులు వేసుకోవాలి. ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్ ఇలాంటి మందులను వేసుకోవాలి. అయితే కొన్ని వ్యాధి అంటే కొన్ని రకాల టీబీ వ్యాధులు అంటే ఈ మొండిగా ఉంటాయన్నట్టు, అంటే మొండి టీబీ వ్యాధి అంటాము, దాన్ని వైద్య పరిభాషలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే MDR టీబీ అంటాం అన్నట్టు. అయితే ఇది మందులకు లొంగదు. ఈ మందులకు లొంగనటువంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి, MDR టీబీకి మాత్రము 9 నెలల నుంచి 11 నెలల పాటు లేదా 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం పాటు ఈ చికిత్స అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా 6 నెలలు టీబీ మందులు ప్రతిరోజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీ వ్యాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే మందులు క్రమం తప్పకుండా RNTCP డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్లు వినాలి. అదేవిధంగా ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్ చెప్పిన విధంగా వాడాలి. 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో మందులు ఆపరాదు. ఒకవేళ మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ తిరిగి మొదటి నుంచి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మందులు వాడాలి. ప్రతిరోజు ఉడికించినటువంటి కోడిగుడ్డు తినాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మాంసాహారం, అది చికెన్ అయితేనేమి, మటన్ అయితేనేమి, చేపలైతేనేమి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అదేవిధంగా పండ్లు ఫలాలు మంచిగా తీసుకోవాలి. మందులు పడనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఖర్చుకు అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్నట్లయితే వాళ్ళ స్నేహితులను గాని, కుటుంబ సభ్యులను గాని, వాళ్లకు టీబీ రాకుండా ఇతను కాపాడొచ్చు. అయితే టీబీ సోకినటువంటి వ్యక్తి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వాళ్లకు లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెమడ పరీక్ష అనేటటువంటిది చేయించాలి. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని సమాజం లోపల టీబీ ఉన్నటువంటి వ్యక్తులు గాని లేదంటే టీచర్లు గాని లాయర్లు గాని తర్వాత లెక్చరర్లు గాని తర్వాత ఈ సిస్టర్స్ గాని వార్డ్ బాయ్స్ గాని ఇలా అవగాహన కలిగి ఉన్నోళ్ళు టీబీ పైన అవగాహన కలిగి ఉన్నోళ్ళందరూ ఈ ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి పేపర్ల ద్వారా అయితేనేమి టీబీ పైన అవగాహన కల్పించినట్లయితే టీబీ రహిత సమాజాన్ని చూడవచ్చు. అదే కాకుండా ఈ మందులు వాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోకుండా టీబీ మందులు వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. షుగర్ కంట్రోల్లో ఉంటే టీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే టీబీ అనేటటువంటిది ఈ తగ్గడం అనేటువంటిది కొంచెం లేట్ అవుతా ఉంటుంది. అయితే ఎవరైతే బీడీ గాని సిగరెట్ గాని ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డట్లయితే ప్రతిరోజు మందు తాగుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం బీడీని సిగరెట్ ని మానేయాలి. అదే విధంగా మందు తీసుకోకపోతే బాగుంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అంటే ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్లు గాని తర్వాత ఈ సిఓపిడి పేషెంట్లు గాని అదేవిధంగా ఈ స్ట్రెస్ తో బాధపడేటువంటి వ్యక్తులు గాని గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు గాని తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతిరోజు నడక అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం గాని తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మూలంగా గాని అదేవిధంగా యోగా మెడిటేషన్ చేయడం మూలంగా గాని స్ట్రెస్ తగ్గించుకోవడం మూలంగా ఈ వ్యాధి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఊర్లో డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్టు 6 నెలల కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ లో డాక్టర్స్ నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైందంటే వాళ్ళు నా దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, అదేవిధంగా అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డాట్స్ ప్రొవైడర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వాడకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మీకు అక్కడ ఊర్లో మీకు ఏమైనా టీబీ మందులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని అడగాలి. వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైతే టీబీ మందులు ఇచ్చినటువంటి డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి ఇక్కడ కూడా టీబీ మందులు ఇస్తున్నారు ఇవి వాడాలా వద్దని. సో ఎవరైతే ప్రైవేట్ టీబీ మందులు వాడుతున్నారో వారు మిగతా ఎవరి మందులు వాడకూడదు. ఒకవేళ వాడతా అని అనుకున్నట్లయితే ప్రైవేట్ మందులు ఆపేసి ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో 2 మందులు ఒకేసారి వాడకూడదు. దాని మూలంగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రభుత్వ చర్యలు కూడా చాలా ఉన్నాయి. వారికి టీబీ పేషెంట్లకు ఎంతో సహకారం చేస్తా ఉంది. వారికి నెలకు 500 రూపాయలని ప్రోత్సాహంగా అందిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో మందులను ఆపరాదు. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు అంటే సినిమా హాల్లో గాని తర్వాత బస్టాండ్లలో గాని తర్వాత రైల్వే స్టేషన్ లో గాని జన సమూహము ఉన్నటువంటి ప్రదేశాలలో దగ్గకూడదు. ఒకవేళ దగ్గొచ్చినట్లయితే ఖచ్చితంగా కర్చీప్ గాని మూతికి మాస్క్ గాని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తనను తాను టీబీ వ్యాధి నుంచి లేదా క్షయ వ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను గాని తన స్నేహితులను గాని తర్వాత సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. టీబీ వ్యాధిని మన దేశం నుంచి మన ప్రపంచం నుంచి ప్రాణదూలి ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడిన వారు అవుతారు.
1: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సిఓపిడి, ఐఎల్డి లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 2225225.
2: శ్రోతలు ఇంతవరకు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలు టించేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
6: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: విరామం అనంతరం ప్రభాత లహరి కార్యక్రమానికి పునఃస్వాగతం. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్ష దివ్యతేజ గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే సలహాలు సూచనలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 8 గంటలకు

పాండురంగడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి. భారతదేశంలో జూన్ 25వ తేదీకి చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఆ సమయంలో రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను మరియు ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన చీకటి కాలాన్ని గుర్తు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక రోజును గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని సంవిధాన్ హత్యా దివస్ గా ప్రకటించింది. ఇంకా ఇదే రోజును అంతర్జాతీయ వ్యాపారంలో సముద్ర మార్గాల ద్వారా సరుకు రవాణా చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నావికులు చేస్తున్న సేవలను గుర్తించి అభినందించడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజును అంతర్జాతీయ నావికుల దినోత్సవంగా కూడా జరుపుతుంది. అలాగే 1983 జూన్ 25న కపిల్ దేవ్ నాయకత్వంలో భారత జట్టు లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ ను ఓడించి మొదటిసారిగా ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇవి చరిత్రలో ఈరోజుకున్నటువంటి ప్రత్యేకత.

0: ఇలాంటి మరిన్ని పాటలు ప్రసారమవుతాయి ఈ ఉదయం 8:30 సినీ రంజని కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00. వినండి వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ, అనీమియా ఇన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో కామన్ గా వచ్చే ప్రాబ్లం రక్తహీనత అంటాం. ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉంది అనేది కామన్ గా వింటూ ఉంటాం అందరిలో. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం క్లియర్ గా. నార్మల్ గా బ్లడ్ లెవెల్స్ ఎంత ఉంటే నార్మల్, అంటే మోర్ దెన్ 11 grams అనేది లేడీస్ లో ఉంటే అది నార్మల్ అనమాట. అంటే కరెక్ట్ వాల్యూస్ ఆఫ్ HB మెయింటైన్ అవుతున్నట్టు మనకి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 11 కన్నా తక్కువగా ఉంది మనకి అంటే అప్పుడు మనకి బ్లడ్ తక్కువ, అనీమియా అంటాం దాన్ని, రక్తహీనత అంటాం అనమాట. ప్రెగ్నెన్సీలో నార్మల్ గా రక్తహీనత, అనీమియా అనేది కామన్. ఎందుకు అంటే మన బాడీలో సెల్స్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సప్లై డిమాండ్ అనమాట, సప్లై పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో కాబట్టి లిటిల్ అనీమియా, అంటే కొంచెం మేరకు అనీమియా అనేది కామన్. నార్మల్ గా ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉంటే నార్మల్ గానే మన బాడీలో HB లెవెల్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కానీ అంతకన్నా ఎక్కువగా ఉంది అండి ఎప్పుడైతే పేషెంట్ ఎప్పుడు ఫ్యాటిగ్, అంటే తొందరగా అలసిపోవడం గాని, వీక్నెస్ గాని అలాంటి ఏమన్నా ఉన్నాయి అంటే అప్పుడు మనం భయపడాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా ఇండియాలో అయితే అనీమియా అనేది చాలా కామన్. ప్రతి 3 టెస్ట్ చేస్తే అందులో ఒకరికి అనీమియా, బ్లడ్ తక్కువ ఉండడం అనేది కామన్ ఈసారి ఈ టైంలో. ఎందుకంటే మనం ఫుడ్, ప్రాపర్ ఫుడ్ గానీ, ప్రాపర్ ఐరన్ గానీ తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది మనలో. మామూలుగా బ్లడ్ ఫస్ట్ 3 నెలల్లో మోర్ దాన్ 11 grams అనేది ఉండాలి మనకి. అదే సెకండ్ ట్రైమిస్టర్, అంటే సెకండ్ 3 నెలలు, 4వ నెల 5వ నెల 6వ నెల వచ్చేసరికి అది కనీసం 10 నుంచి 10.5 వరకు ఉండాలి. అంతకన్నా తక్కువగా ఉంటే మనం అనీమియా కింది కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. అది మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్ లో వచ్చేసి ఇట్ ఈస్ షుడ్ బి మోర్ దాన్ 10, అంతకన్నా తక్కువ అయితే ఎప్పుడు ఉండదు. మామూలుగా ప్రెగ్నెన్సీలో అనీమియా ఎందుకు వస్తుంది? అసలు ఒకటి, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. బాడీలో ఐరన్, ఐరన్ అనేది మెయిన్ అనమాట మన HP హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడానికి, బ్లడ్ ఫామ్ అవ్వడానికి ఐరన్ అనేది మెయిన్. అది తక్కువగా ఉండా, దాని రిజర్వ్స్ తక్కువగా ఉండడం వల్ల. ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తక్కువగా ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. సో ప్రాపర్ గా ఈ రెండింటిని బ్యాలెన్స్ మనకు ఫుడ్ ద్వారా తీసుకోవాలి, లేదు అనుకుంటే టాబ్లెట్స్. అనీమియా వల్ల మనకు మామూలుగా వచ్చే సింప్టమ్స్ ఏంటి ఎవరికైనా అంటే ఫ్యాటిక్, తొందరగా అలసిపోవడం, వీక్నెస్ మెయింటైన్ అవ్వడం, వెల్నెస్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇవి మెయిన్ అనమాట మనకి. అంతేకాకుండా కొంచెం నడవగానే దమ్ము వస్తుంది అనడం, ఇవి నార్మల్ ఎర్లీ సింప్టమ్స్ అనమాట. కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మనకు చూడగానే తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళని పేలగా కనిపిస్తున్నారు అంటారు. ఇఫ్ అనీమియా ఇంకా పెరిగింది, ఇంకా HB లెస్ దాన్ 7 ఉందనుకోండి, వాళ్ళు దమ్ము వస్తుంది, దమ్ము రావడము, కొంచెం దూరం నడవలేకపోవడం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఓన్లీ జనరల్ సింప్టమ్స్. కానీ ప్రెగ్నెన్సీ వైజ్ గా ఏంటంటే అనీమియా ఉండడం వల్ల ఎర్లీ డెలివరీస్ ఛాన్సెస్ ఉంటాయి, బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, IUGR అంటాం అనమాట, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, లేదు కంప్లీట్ గా డెవలప్ అయినా అంత వెయిట్ రాకపోవచ్చు బేబీ, ప్రాపర్ 3 kg బేబీ రాకపోవచ్చు, 2 to 2.5 వరకు అట్లా. లేదు అనుకుంటే ఇంకా డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటంటే డెలివరీ తర్వాత మదర్ కు వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేది మెయిన్ రీజన్స్ అనమాట. సో ప్రాపర్ గా కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. డయాగ్నోస్ ఎలా డయాగ్నోస్ చేస్తాం మనము అనేది చూడాలి ఫస్ట్. ఎలా అంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు, ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ మన దగ్గరకు ఫస్ట్ రాగానే మనం చూడాల్సింది ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఎంత హెచ్బి ఉంది, ఎంత బ్లడ్ ఉంది, ఎంత ప్లేట్లెట్ కౌంట్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎంతగా ఉన్నాయి, అవన్నీ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అంతేకాకుండా మనం ఇంకా చూడాల్సింది, ఇంకా బ్లడ్ నార్మల్ గా లెస్ దాన్ 10 or above ఉంది అనుకోండి, ఇట్ ఈస్ ఓకే నార్మల్, బట్ బ్లడ్ లెస్ దాన్ 10 ఉంది అనుకుంటే దెన్ వీ షుడ్ గో ఫర్ MCV అంటాం అన్నమాట. బాడీలో అసలు మొత్తం హిమోగ్లోబిన్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మనం మోస్ట్ కామన్ గా మనకు ఐరన్ ఏదేంటి, బ్లడ్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ. మన ఇండియన్ కమ్యూనిటీ

చెప్తున్నది. ఐరన్ టాబ్లెట్స్ తో ఏంటంటే మోస్ట్ కామన్ గా మనకు మెటాలిక్ టేస్ట్ అంటాం, నోట్ లో ఏదో డ్రైనెస్ ఉండడము, మోషన్ బ్లాక్ గా రావడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. ఇవి ప్రెగ్నెన్సీలో ఇంకా ఫస్ట్ 3 మంత్స్ లో నాసియా వామిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ మనం అవాయిడ్ చేస్తాం. 4th మంత్ స్టార్టింగ్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ రెగ్యులర్లీ డైలీ 1 టాబ్లెట్ టిల్ డెలివరీ చెప్తాం. ఇంకా టిల్ డెలివరీ కన్నా పోస్ట్ డెలివరీ 3 మంత్స్ వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత కూడా 3 మంత్స్ వరకు మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది నార్మల్ గా తో వాళ్ళకి అనీమియా ఏం లేకపోయినా మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ గానే 4th మంత్, 5th మంత్, 6th మంత్ వచ్చేసరికి మన ఒంట్లో బాడీలో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే బాడీలో మనతో పాటు బేబీకి కూడా సప్లై చేయాలి కాబట్టి, సో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల హెచ్బి అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో తగ్గకూడదు, హెచ్బి మెయింటైన్ అవ్వాలి కాబట్టి డైలీ 1 ఐరన్ టాబ్లెట్ అనేది మస్ట్. తో వాళ్ళకి హెచ్బి ఎంత నార్మల్ గా ఉన్నా కూడా, అదే ఇంకా అనీమియా ఉంది, హెచ్బి తక్కువగా ఉంది, బ్లడ్ లెస్ దాన్ 10 ఉందనుకోండి, వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి ఓరల్ ట్రీట్మెంట్, అంటే ఏంటి ఓన్లీ నోటి ద్వారా ఓరల్ ట్రీట్మెంట్, టాబ్లెట్స్ ద్వారా ట్రీట్మెంట్. ఐరన్ టాబ్లెట్స్ వన్స్ కాకుండా 2 టైమ్స్ ఇవ్వడం, అది లేదు 3 టైమ్స్ వరకు కూడా వాడచ్చు అనమాట. ఐరన్ టాబ్లెట్స్ లో వెరైటీస్ ఉంటాయి, ఐరన్ సుక్రోజ్ గానీ, ఐరన్ కార్బాక్సిమాల్టోస్ గానీ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఇఫ్ టాబ్లెట్స్ ద్వారా కూడా మనకు సెటిల్ అవ్వట్లేదు 4th మంత్, 5th మంత్ లో టాబ్లెట్స్ తర్వాత చూస్తాం మనము, టాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గలేదు అనుకోండి, దెన్ మనం అప్పుడు వెళ్లాల్సింది ఏంటి అంటే పేరెంట్రల్ ఐరన్ అంటాం. అంటే ఏంటంటే నోటి ద్వారా ఇచ్చే ఐరన్ కాకుండా, నోటి ద్వారా మనం ఐరన్ మామూలు టాబ్లెట్స్ ద్వారా ఇస్తే ఏమైతుంది అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కొంచెం వేస్ట్ గా, అంటే అంత అబ్జార్ప్షన్ ఉండదు బాడీలో, సో డైరెక్ట్ గా బ్లడ్ లో ఐరన్ పెరిగే ఇంజెక్షన్స్ పెడతాం అనమాట. వాటి డోసేజెస్ వాటిని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఇది ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా పెరగకపోవడం వల్లనే కాదు, టాబ్లెట్స్ పడని వాళ్ళకు కూడా, కొంతమందికి ఐరన్ టాబ్లెట్స్ పడవు, రికరెంట్ గా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంటుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా ఉండదు, ఎక్కువగా ఐరన్ టాబ్లెట్స్ వాడడం వల్ల వామిటింగ్స్ అనేవి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి 5th మంత్, 6th మంత్ వరకు కూడా. సో అలాంటి వాళ్ళల్లో ఓరల్ థెరపీ ఇవ్వకపోతే బ్లడ్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఐరన్ ఇంజెక్షన్స్ పెడుతూ ఉంటాం అనమాట. అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 8, హెచ్బి మోర్ దాన్ 8 ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా వెళ్తాం. ఇఫ్ హెచ్బి 8 కన్నా తక్కువగా ఉంది మనకు, లేదు పేరెంట్రల్ గా ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా మనకు పెరగట్లేదు బ్లడ్ అనుకుంటే డైరెక్ట్ గా అప్పుడు బ్లడ్ మాత్రం పెడుతూ ఉంటాం. మోస్ట్ కామన్ గా బ్లడ్ పెట్టడం అనేది 3rd ట్రైమిస్టర్, అంటే లాస్ట్ 3 మంత్స్ లో, 8th మంత్, 9th మంత్ టైంలోనే ఎక్కువ బేబీ గ్రోత్ ఉంటుంది మనకి. సో అలాంటి టైంలోనే మనము బ్లడ్ పెట్టేసి ఏంటంటే బ్లడ్ వల్ల వచ్చే లో బర్త్ వెయిట్, బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే లో బర్త్ వెయిట్, బేబీ వెయిట్ అన్నది మనకు మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో ఐరన్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు రాకుండా ఎలా చూడాలి మనం ఫస్ట్. మీకు మామూలుగా ఫస్ట్ 3 మంత్స్ లో మనం ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వము, ఎందుకు అంటే నాసియా ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక విటమిన్ ఇస్తాం, అది కూడా మెయిన్ విటమిన్ విచ్ హెల్ప్స్ ఇన్ హిమోగ్లోబిన్ సింథసిస్ అనమాట. ఎప్పుడైతే హెచ్బి సింథసిస్ కి హెల్ప్ చేస్తుందో అది మనం ఫస్ట్ 3 మంత్స్ లో ఇస్తాం. అదే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందనుకోండి వాళ్ళల్లో, ఎక్కువగా నరాలకు సంబంధించిన, బేబీస్ కి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంతోపాటు హెచ్బి సింథసిస్ కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. డైలీ 1 ఎంజీ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మనం ప్రాపర్ గా ఇస్తూ ఉంటే అది ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా అనీమియా ఇంకా దేని వల్ల వస్తుంది, ఇవన్నీ కామన్, ఓన్లీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఇవి కామన్ ట్రీట్మెంట్స్, కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట, వీటి వల్ల కామన్ గా వస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి. ఏంటి అంటే హిమోగ్లోబినోపతిస్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. ఇది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ కాదు, ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచి కూడా వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటి నుంచి కూడా అనీమియా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది వాళ్ళలో. సో ఇలాంటి వాళ్ళలో కంప్లీట్ గా నార్మల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనే మనకు కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ డెఫిషియన్సీ లేదు, మనం ఎంత ఐరన్ ఇచ్చినా అది ఎక్సెసే ఉంటుంది బాడీలో, కానీ ప్రాపర్ గా మనకి యూటిలైజ్ అవ్వదు అనమాట. సో ఉన్న ఐరన్ ని యూటిలైజ్ చేసుకోలేదు బాడీ. సో అలాంటప్పుడు ఓన్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మెయిన్ గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే హార్ట్ ఫెయిల్, ఎక్కువగా మనం ఎంత ఐరన్ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళలో ఇంకా హెచ్బి పెరగకపోవడము, కంటిన్యూస్ గా ఫెటిగ్ ఉండడం, టాకికార్డియా అంటే గుండె ఎక్కువగా కొట్టుకోవడం కంటిన్యూస్ గా, లేదు ఇంకా బీపీస్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అంటే ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఎక్కువగా దమ్ము రావడం, వాళ్ళు కూర్చున్నా దమ్ము రావడం, ఇలాంటి కండిషన్స్ లో హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. అలాంటి ఇంకా వస్తున్నాయి.

0: మనం ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు బేబీ ప్రాపర్ గ్రోత్ ఉండట్లేదు, ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంది, ప్రీటర్మ్ నెలలు నిండకుండానే డెలివరీ అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఫస్ట్ ప్రాపర్ గా ముందే డయాగ్నోస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దెన్ బెటర్ గా ఉంటుంది మనకి ప్రాపర్ గా. ఇవన్నీ రాకుండా ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్. మనకు ప్రివెన్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మామూలుగా బెల్లం గానీ, నువ్వులు, పల్లీలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ, ఇవి ప్రాపర్ గా మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే అక్కడ దాకా ఐరన్ డెఫిషియన్సీ దాకా వెళ్లరు. ప్రాపర్ ట్రీట్మెంట్ తో నార్మల్ డైలీ 1 టాబ్లెట్ ఆఫ్ ఐరన్ తో కంటిన్యూ చేస్తూ మీరు ప్రాపర్ హెల్త్ కేర్ మెయింటైన్ చేయొచ్చు. హిమోగ్లోబినోపతీస్ అంటే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కాకుండా ముందు నుంచే బ్లడ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి నార్మల్ గా. థాలసీమియాస్ ఒకటి, లేదు అంటే సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఇవన్నీ ఏంటంటే బ్లడ్ లో మనకు మామూలుగా హిమోగ్లోబిన్ సింథసిస్ లో మనకు ప్రాబ్లమ్ ని కలిగించే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎంత ఐరన్ ఉన్నా ఐరన్ మన బాడీకి యూటిలైజ్ అవ్వదు. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఒక్కొక్క దానికి స్టీరాయిడ్స్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు అనుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ప్రాపర్ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువగా వీళ్ళలో ఏంటంటే అనీమియా ట్రీట్మెంట్ అయిపోయింది మనం. ఇప్పుడు ఎలా అసలు మన తీసుకున్నాము ట్రీట్మెంట్ కరెక్ట్ అయింది, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి వచ్చేసరికి మోడ్ ఆఫ్ డెలివరీ ఎలా డెలివరీ చేస్తాం, ప్రెగ్నెన్సీలో అనీమియా ఉన్న వాళ్ళలో ఎలా డెలివరీ చేస్తాం. నార్మల్ గా ఎక్కువగా ఏంటంటే అనీమియా ఉన్నప్పుడు ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నార్మల్ డెలివరీ చేస్తున్నప్పుడు డెలివరీ మనం ట్రై చేయొచ్చు నార్మల్ డెలివరీ, కానీ ఎవరైనా లేబర్ పెయిన్స్ లో వచ్చారనుకోండి మనం నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయంటే బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. యూట్రస్ మామూలుగా గర్భసంచి అనేది బేబీ డెలివరీ అయ్యి మాయ డెలివరీ కాగానే కాంట్రాక్ట్ అయిపోవాలి, సఫిషియంట్ కాంట్రాక్షన్ కి రావాలి, సైజ్ చిన్నబడాలి. కానీ అలా అవ్వకుండా ఉండడం వల్ల ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఆ రక్తస్రావాన్ని మనం తగ్గించాలి అంటే ఆ రక్తస్రావం అనేది చూసుకుంటూ ఉండాలి మనము. అది అదొకటే మెయిన్ కాంప్లికేషన్ అనీమియా వల్ల ప్రెగ్నెన్సీ టైంలో. అంతేగాని బ్లడ్ తక్కువ ఉండడం వల్ల సిజేరియన్ అనేది మాత్రం ఆప్షన్ కాదు, మనం నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాప్ట్ గా చేసుకుంటే సరిపో.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశు హాస్పిటల్. యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశు హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశు హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్ష దివ్యతేజ గారు ఎఫ్ఎం శ్రోతలకు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 10 గంటలకు వందే మాతర గీతం 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో

0: ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15గా వస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning. I'm Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth around 30,000 crore rupees at Pragati meeting, pushes for AI-driven TB elimination and stronger cyber fraud response. Samvidhan Hatya Divas being observed to pay homage to those who suffer during emergency. India-China border trade via Lipu Lake Pass in Uttarakhand to resume after 6 years, 26 trade passes issued. U.S. federal judge bars Trump administration from implementing proof of citizenship requirement to vote.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్. మీరు వింటున్నారు సినీ రంజని. వింటున్న పాట సరైనడు చిత్రం నుండి.

సినీ రంజన వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:58 నిమిషాలకు తేజ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం.

0: అర్థమవుతుంది. ఇందులో మద్యం మాన్పించడం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు అందిస్తారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎంఎం కీరవాణి సంగీత సారథ్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగళగీతం సాహస వీరుడు సాగర కన్య చిత్రం నుండి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సినీరంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్దకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావడం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో సినీరంజని సినీ సరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సుజాత హరిహరన్ పాడింది నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అంతా వినండి, వందే మాతరం గేయాన్ని జైలులో ఉన్న ఎవ్వరూ పాడకూడదు, పాడటానికి వీల్లేదు. నా ఆదేశాలను ధిక్కరించి పాడటం మీకెంత నష్టం జరుగుతుందో మీకు ఇప్పుడు అర్థం కాదు.
2: వందే మాతరం, వందే మాతరం.
1: ఏ, ఎవరది?
2: రామచంద్రరావు.
1: ఏ రామచంద్రరావు, ఇక్కడికి రా.
2: వచ్చాను, మీ ముందు నిలబడ్డాను. వందే మాతరం.
1: ఏ రామచంద్రరావు,
2: మీరు కొట్టే ఈ చెంపదెబ్బలు నా శరీరాన్ని మాత్రమే తాకగలవు ఆఫీసర్. నా దేశం మీద ఉండే ప్రేమను ఎప్పటికీ చంపలేదు.
3: మీరు విన్న ఈ సన్నివేశం వందే మాతర గీతం 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా ప్రసారమవుతున్న జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకంలోనిది. ఈ కార్యక్రమ ప్రసార సమయం 25వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు. తప్పక వినండి జాగృతి గీతం వందే మాతరం రూపకం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు ఎఫ్ఎం శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

చివరిగా మీరు విన్న ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ట్యూన్ చేసి ఉంచండి. ఈ ఉదయం 10:30 వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంతో. మీకు నచ్చిన పాటలు వినడానికి 8462245066 నంబర్కు పాట వివరాలతో పాటు మీ వివరాలను కూడా సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. మీరు కోరిన పాటలు అందుబాటులో ఉంటే తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాం ఈ ఉదయం 10 గంటల వరకు. వింటూనే ఉండండి 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమంలో తొలి గీతంగా మా కోసం కుంతిపుత్రుడు చిత్రం నుండి పాట వినిపించండి అంటూ వాట్సాప్ రిక్వెస్ట్ చేశారు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణభాయి, రాధా, మున్నా, అక్షయ, అనఘ. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మీరు కోరిన ఈ పాట.

0: పెట్రో జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: డాక్టర్ సీను నాయక్.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
8: మాతృత్వం ఒక మధురమైన వరం.
9: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
8: సంప్రదించండి
9: డాక్టర్ బండారి సుజాత,
8: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
9: ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344.
10: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు, వాట్సాప్ సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, అపూర్వ, రాజేష్ వీరంతా కోరిన పాట అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం నుండి.

హృదయరాగాల కోసం రిక్వెస్ట్ పంపుతున్న శ్రోత మహాశయులకు విజ్ఞప్తి. గత 2 రోజుల వ్యవధి పాటించిన శ్రోతల రిక్వెస్టులు మాత్రమే తీసుకోబడును. కొత్త శ్రోతలకు కూడా అవకాశమిస్తారని భావిస్తూ ఈ పాట విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల కామరా
6: సై బాల్,
5: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆ తెల్లజాతి అధికారి డిప్యూటీ మెజిస్ట్రేట్గా ఉన్న నన్ను అవమానించటమా? హో, ఇది నేను సహించలేకపోతున్నాను. పైగా గాడ్ సేవ్ ద కింగ్ను జాతీయ గీతంగా చెయ్యటమా? నా మాతృభూమికిది అవమానం. ఈ వలస పాలకులైన బ్రిటిష్ వారి యత్నాలను నేను జరగనివ్వను. అణచివేయబడిన ప్రజలను ఉత్తేజపరచాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం వందే మాతరం.
1: మీరు విన్న ఈ సన్నివేశం వందే మాతర గీతం 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా ప్రసారమవుతున్న జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకంలోనిది. ఈ కార్యక్రమ ప్రసార సమయం ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు. తప్పక వినండి జాగృతి గీతం వందే మాతరం రూపకం.
2: శ్రోతలు వింటున్నారు హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు కార్యక్రమంలో. తర్వాత రిక్వెస్ట్, మా కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ వాట్సాప్ రిక్వెస్ట్ చేశారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పర్డ్ కే నుండి రాజు, రమేష్, తిరుపతి, అనసూయ.

0: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
0: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
0: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో హృదయరాగాలు వాట్సాప్ సినీ గీతాలు. వింటున్న పాట అమిగోస్ చిత్రం కోసం ఎస్పీ చరణ్ సమీరా భరద్వాజ్ పాడింది. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ నుండి పల్లికొండ రాము.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్

0: జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్ వీరంతా కోరుతున్న పాట రాజా చిత్రం కోసం మను చిత్ర పాడిందే.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట కళ్యాణ వీణ చిత్రం నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. నిజామాబాద్ సీఎం రోడ్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత వీరంతా కోరుతున్న పాట ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడింది సూర్యం చిత్రం నుండి.

హృదయరాగాలు వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. వందేమాతర గీతం 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా జాగృతి గీతం వందేమాతరం ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. హృదయరాగాలు కార్యక్రమంలో చివరిగా వినండి

మీరు విన్న ఆ పాటతో ఈనాటి హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి వందే మాతర గీతం. 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకం. వ్యాఖ్యానం ఎర్రన్ రాజు మరియు డి వరలక్ష్మి. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం అందించారు ఎర్రన్ రాజు. వినండి

0: వందే మాతర గీతం అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. అమ్మ అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి రంగరించిన సంక్షిప్త కావ్యం. దాన్ని ఆధ్యాత్మిక వేత్తలు సాక్షాత్తు ఋషివాక్కుగా అభివర్ణిస్తే, ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి కేంద్రంగా ప్రకటించుకున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఒక్కడి చేసిన వందే మాతర గీతం 150వ స్మారక సంవత్సరంగా జరుపుకుంటున్న సందర్భంగా మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న జాగృతి గీతం వందే మాతరం ప్రత్యేక రూపకం వినండి.
1: స్వాతంత్ర్యోద్యమానికి అక్షర సారథ్యం వహించిన వందే మాతర గేయంలోని ప్రతి పదం, ప్రతి పాదం కూడా దేశభక్తిని రగిలించేదే. అందుకే ప్రాణాలు కోల్పోయినా సరే గేయమే ఉద్యమానికి ఊపిరి పోస్తుంది అని విశ్వసించారు నాటి స్వాతంత్ర్య సమరయోధులు. భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించింది అంటే దానికి మూల కారణం కూడా వందే మాతర గేయమే. అక్షరానికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో చాటి చెప్పింది ఈ గేయం. మరి వందే మాతర గేయం ప్రత్యేకతలు ఏమిటి? అందులోని పదాలకు అర్థాలు ఏమిటి? తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపింది? 150 ఏళ్లైనా అప్రతిహతంగా ఎలా కొనసాగుతోంది? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం, ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం.
0: ఈ గీతం అర్థాలను పరిశీలిస్తే మొదటి పదమైన వందే మాతరం అంటే భారతమాత నీకు వందనం.
1: సుజలాం సుఫలాం అంటే గలగల పారే ప్రవాహాలతో.
0: మలయజ శీతలాం అంటే మలయమారుతమైన చల్లని గాలులతో.
1: సస్యశ్యామలాం మాతరం అంటే సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు.
0: ఇక చివరి వాక్యాలు ధరణీం భరణీం మాతరం అంటే మా భారమమోయు భారతమాత నీకు వందనం అని అర్థాన్నిస్తూ స్వాతంత్రోద్యమంలో లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించిన సింహ గర్జన అది.
1: బ్రిటిష్ వారి ద్రాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి ప్రసాదించాల్సిందే అనే ఆలోచనను రేకెత్తించి ఉద్యమం వైపు నడిపించిన స్ఫూర్తి మంత్రం వందే మాతరం. ఆ రణ నినాదానికి ప్రాణం పోసిన కవి బెంగాల్కు చెందిన బంకించంద్ర చటోపాధ్యాయ. 1875 నవంబర్ 7వ తేదీన పుట్టిన ఈ గేయం అప్పుడే 150 వసంతాలు పూర్తి చేసుకుంది.
0: బంకించంద్ర చటోపాధ్యాయ అప్పటికే బెంగాలులో గొప్ప కవి, ఆధునిక సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధులు. భారతదేశానికి నవల ప్రక్రియను పరిచయం చేసిన వ్యక్తిగాను సుపరిచితులు.
1: బంకించంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని అక్షయ నవమి సందర్భంగా 1875 నవంబర్ 7వ తేదీన రాశారు. వందే మాతరం మొదటిసారిగా సాహిత్య పత్రిక బంగదర్శన్లో కనిపించింది.
0: బంకించంద్ర డిప్యూటీ మెజిస్ట్రేట్గా బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. ఆయనపై ఒక తెల్లజాతి అధికారి చేసిన అవమానం ఆ గీతం ఆవిర్భవించడానికి నాంది పలికింది. అది ఎలాగంటే,
2: ఆ తెల్లజాతి అధికారి డిప్యూటీ మెజిస్ట్రేట్గా ఉన్న నన్ను అవమానించటమా? హో, ఇది నేను సహించలేకపోతున్నాను. పైగా గాడ్ సేవ్ ద కింగ్ను జాతీయ గీతంగా చెయ్యటమా? నా మాతృభూమికిది అవమానం. ఈ వలస పాలకులైన బ్రిటిష్ వారి యత్నాలను నేను జరగనివ్వను. అణచివేయబడిన ప్రజలను ఉత్తేజపరచాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం.

0: ఇవ్వబడిన ఎంతో సుందరమైన భూమిని వర్ణిస్తూ మాతృదేశాన్ని దేవతగా స్తుతిస్తుంది. బంకించంద్రుని పదాల సౌందర్యం, విశేషణాల సమృద్ధి భారత భూమిలోని ప్రతి అంశాన్ని తెలియపరుస్తుంది. ఆ పాదాల భాగం పాఠకుల హృదయాల్లో మాతృదేశంపై అచంచలమైన దేశభక్తిని, ఆరాధనను నింపుతుంది.
1: బంకించంద్ర బతికి ఉన్నన్ని రోజులు వందే మాతరం సామాన్యులకు చేరువ కాలేదు. ఆలోపు మరో రెండు పాదాలు చేర్చి ఆయన తన ఆనంద్ మఠ్ నవలలో ప్రార్థనాగీతంగా చేర్చారు. బ్రిటిష్ వారిపై పోరాడిన సన్యాసుల జీవితాలకు అక్షర రూపమే ఈ నవల. ఈ పుస్తకం సంచలనాన్ని సృష్టించిన గేయం మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.
2: నేను రాసిన వందే మాతరం గేయమునకు స్పందన అంతగా ఎందుకు లేదు? సరే, లేదు, మరి కడుపుకు ఒక గీతమంటూ వందే ఉదరం రాయాల్సి ఉండేదేమో.
0: అయితే మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ గేయంలోని గొప్పతనం గుర్తించారు. దేశాన్ని మాతృమూర్తిగా కీర్తించిన తీరు ఆయనను ఆకర్షించింది. తానే బాణీ కట్టి 1896 జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో చాలా హృద్యంగా ఆలపించారు.
1: బెంగాల్ నుంచి ఉద్భవించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని విభజించటానికి ఆంగ్లేయులు వంగా బంగా అంటే బెంగాల్ విభజన పథకాన్ని అమలు చేశారు. బెంగాల్ ప్రభావాన్ని తగ్గించటం, హిందూ ముస్లింల మధ్య విభజన సృష్టించటం ఈ వంగా బంగా పథకం ఉద్దేశ్యం. ఈ పరిస్థితుల్లో దూరదృష్టి గల నాయకులు విభజనకు ముందే అంటే 1905 ఆగస్టు 7వ తేదీన కలకత్తా టౌన్ హాలులో ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన ప్రతి వ్యక్తి వందే మాతరం అనే పదాన్ని మాత్రమే నినదించారు.
0: అక్టోబర్ 16న నిర్వహించిన నేషనల్ బ్లాక్ డే సందర్భంగా ఆనంద మోహన్ బసు, సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలోని సెంట్రల్ మైదానంలో సుమారు 40,000 మంది ప్రజలు 3.5 కిలోమీటర్ల మేర వందే మాతరం అని నినదిస్తూ చెప్పులు లేకుండా నడిచారు. ఇలా దేశ చరిత్రలో వందే మాతరం ఉద్యమం ఒక నూతన శకానికి నాంది పలికింది అని చెప్పవచ్చు.
2: నేను రాసిన ఆనందమఠం నవలలో నా కవితకు ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.

అనే పదాలు బ్రిటిష్ పాలనలో నిషేధించబడ్డాయి. నిషేధించిన మాత్రాన మాట ఆగిపోతుందా? నోరు మూసేసినంత మాత్రాన పాట మౌనంగా ఉంటుందా? మన తెలుగు ప్రాంతంలో కూడా పరిస్థితి నూతనంగా రూపుదిద్దుకుంటూ ఉంది. ప్రతి ఊరిలో, ప్రతి హృదయంలో స్వాతంత్ర తేజం స్పష్టంగా కొత్త ఊపిరులూదింది.

1907లో రాజమహేంద్రవరం విద్యార్థులు గాడిచెర్ల సర్వోత్తమరావు నేతృత్వంలో మొదటిసారిగా ఊరేగింపుగా వెళుతూ వందే మాతరాన్ని పాడారు. అప్పటి ప్రిన్సిపల్ హంటర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావును కాలేజీ

0: కాలేజీ నుంచి బహిష్కరించగా విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది.
1: గ్రామాల్లో వందే మాతరం సంఘాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని చేబ్రోలు దగ్గర ఉన్న రెడ్డిపాలెం గ్రామానికి చెందిన చిన్నపరెడ్డి అనే రైతు ఇంగ్లీషు అధికారిపై తిరుగుబాటు చేయడం, ఉరిశిక్షకు గురవ్వడం తెలుగునాట ఈ గేయ ప్రభావం ఎంత లోతుగా ఉందో చూపింది.

0: తెలంగాణలోనూ వందే మాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28 బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందే మాతర గేయాన్ని గలమెత్తి పాడారు. ఆ నిరసనలో పాల్గొన్న విద్యార్థుల్ని విద్యాసంస్థ నుంచి బహిష్కరించారు. దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లు కూడా వాళ్లకు సీటివ్వకూడదు అని కఠినంగా ఆదేశించారు. అయినా సరే నాగపూర్ విశ్వవిద్యాలయం ఆ విద్యార్థులకి అవకాశాన్ని ఇచ్చింది.
1: వందే మాతరం పుస్తకాల్లో ఉండే పదం కాదు, వేదికలపై వినిపించే గీతం కాదు. ఇప్పుడా గీతం కాగితాల మధ్య లేదు, కాలాన్ని దాటి ప్రాంతాల్ని దాటి సకల భారతీయుల హృదయాల్లోకి ప్రవేశించింది. నినాదమై మారింది, మానసిక జపంగా మారింది, పోరాట స్వరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మేడం కామా అనే అద్భుతమైన మహిళ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆమె సేవ, ధైర్యం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి స్ఫూర్తి వందే మాతరం కథలు ప్రత్యేక వెలుగులు నింపుతాయి.
0: మేడం కామా భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి. వారి ఉద్వేగభరితమైన ప్రసంగాలతో పాటు స్వాతంత్ర్య లక్ష్యాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావటానికి ఆమె ఎంతో తోడ్పడ్డారు.
1: 1907 ఆగస్టు 22 జర్మనీలోని స్టుట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సామ్యవాద సమావేశంలో మేడం బైకాజీ కామా భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
0: ఇలా విదేశీ గడ్డపై భారత జాతీయ జెండాను ఎగురవేయటం తొలిసారి. అలా ఎగురవేసిన మొదటి వ్యక్తి మేడం కామా. ఈ చర్య బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వాతంత్ర సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటాన్ని తెలియజేస్తోంది.
2: I am proposing a resolution that the continuance of British rule in Hindustan is excessively harmful and extremely dangerous for the true benefits of people. Hence, all the avengers of democracy from across the world should assist in liberating the people who are staying in this exploited country. And 1/5 of the total human population in my country's freedom struggle, I am raising this tricolor flag named Vande Mataram. First Indian tricolor flag on international soil. This is the flag of independent Hindustan. Look, look, it is now born. I am urging socialists to support India's struggle and desire for self-rule, demanding justice for the oppressed millions, and stress that India must become a free republic, united and free from the British rule. I only ask for normal support. We will fight for our rights ourselves. This flag represents India's independence. It is already sanctified by the blood of Indian youth. I appeal to all the gentlemen to rise and salute the flag of Indian independence. India must be free. India must be a republic. India must be united. We cannot make this country free unless we free ourselves from shackles of

0: ఆర్థడాక్సీ. వందే మాతరం, వందే మాతరం.
1: అవునవును, మీరు చెప్పింది నిజమే. స్వాతంత్ర సాధనలో భారతీయులంతా కలిసి ఉండాలి. ఈ జెండా నీడలో మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. వందే మాతరం, వందే మాతరం.
2: సని ఉదయం కోసం ఎద ఎదలో రగిలెను హోమం అణగారిన

0: తల్లి నేలకు మనం ఏమి ఇస్తున్నాం? తల్లి దేశానికి మనం ఏం తిరిగి ఇస్తున్నాం? దేశభక్తి పాటల్లో కాదు, నినాదాల్లో కాదు, జీవితాల్లో కనిపించాలి. వందే మాతరం నేల తల్లి మీద కూలబడి తలవంచి పలికిన దైన్యం కాదు ఇది. తల్లి గుండె దన్నుగా నిలబడి రొమ్ము విరిచి ప్రాణాలనే అర్పించిన ధైర్యం వందే మాతరం. స్వాతంత్ర్య పోరాటంలో భరతమాతకు చిరునవ్వుతో తన ప్రాణాలను అర్పించిన తొలి ధీరుడు, యోధుడు, యువకుడు ఖుదీరామ్ బోస్. 1908 ఈ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఉరి శిక్షకు వెళుతూ ఖుదీరామ్ బోస్ వందే మాతరం అనడం మన దేశ స్వాతంత్ర చరిత్రలో ఒక శక్తివంతమైన ఘట్టం.
1: 1938 అప్పటికే ఈ గీతం లక్షల భారతీయుల గుండెల్లో జాతీయ గీతమై నిలదీస్తోంది. ఈ గీతాన్ని పాడుతూ ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. వందే మాతరం జైళ్ల గోడల మధ్యన నినదించింది, విద్యార్థుల ఊపిరిలో కలిసింది, త్యాగానికి ప్రతీకగా మారింది. ఇలాంటి సమయంలోనే సింహమై ముందుకు దూకాడు వందే మాతరం. ఇంటి పేరుగా మారేంతగా పేరుగాంచిన వావిలాల గద్వాల రామచంద్రరావు అనే విద్యార్థి. వందే మాతరం రామచంద్రరావు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు.
0: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావు 2 జైలు శిక్ష కూడా అనుభవించారు. అలా జైలులో జరిగిన ఒక సంఘటన ఇతని జీవితాన్ని మలుపు తిప్పింది. జైలులో ఉన్న సత్యాగ్రహులందరూ ప్రతిరోజు వందే మాతర గేయాన్ని ఆలపిస్తూ ఉండేవారు.
2: అంతా వినండి, వందే మాతరం గేయాన్ని జైలులో ఉన్న ఎవ్వరూ పాడకూడదు, పాడటానికి వీల్లేదు. నా ఆదేశాలను ధిక్కరించి పాడటం మీకెంత నష్టం జరుగుతుందో మీకు ఇప్పుడు అర్థం కాదు.
3: వందే మాతరం, వందే మాతరం.
2: ఏ, ఎవరది?
3: రామచంద్రరావు.
2: ఏ రామచంద్రరావు, ఇక్కడికి రా.
3: వచ్చాను, మీ ముందు నిలబడ్డాను. వందే మాతరం.
2: ఏ రామచంద్రరావు,
3: మీరు కొట్టే ఈ చెంపదెబ్బలు నా శరీరాన్ని మాత్రమే తాకగలవు ఆఫీసర్. నా దేశం మీద ఉండే ప్రేమను ఎప్పటికీ చంపలేదు.
2: రామచంద్రరావు,
3: రామచంద్రరావు అని ఆఫీసర్ చెప్పండి.
2: నీకు మరీ మరీ పదే పదే చెప్తున్నాను, నా హయాంలో జైలు సూపరింటెండెంట్ గా నేను ఉన్నన్నాళ్ళు వందే మాత్రం గేయాన్ని ఎవ్వరు ఏ ఒక్కరూ ఆలపించకూడదని నేను ఆదేశాలు చేశాను. నా ఆదేశాలనే ధిక్కరించను నిన్ను. నీకు ఇలా కాదు, 24 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను.
3: వందే మాతరం
2: రామచంద్రరావు.
3: వందే మాతరం
2: రామచంద్రరావు.
3: వందే మాతరం.
2: నీకు ఇన్ని కొరడా దెబ్బల శిక్ష విధించిన బుద్ధి రావడం లేదా రామచంద్రరావు?
3: నేను తప్పు చేశానా బుద్ధి రావడానికి ఆఫీసర్? దేశం కోసం పోరాడుతున్నవాణ్ణి
2: నిన్ను

0: ఆఫీసర్
1: రామచంద్రరావు,
0: రామచంద్రరావు అని కొట్టు, ఇటువైపు కొట్టు, ఇటువైపు కొట్టు, ఇటువైపు కొట్టు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.

0: Tudo será.
1: De volta!
0: ఇరవై నాలుగు కొరడా దెబ్బలకే ఎలా స్పృహ తప్పి పడిపోయాడో చూస్తున్నారా అందరూ. ఇక మీదట ఈ జైలులో వందే మాతరం గీతం ఎవరు పాడకూడదు, పాడకూడదు, పాడడానికి వీలు లేదు.
2: అలా అప్పటి నుండి ప్రజలు అతనిని వందే మాతరం రామచంద్రరావు అన్న బిరుదుతో గౌరవించారు.
3: కాలక్రమేణా బెంగాల్ నుండి వందే మాతరం విప్లవ జపమై గదర్ పార్టీ ద్వారా కాలిఫోర్నియా చేరి అక్కడ కూడా మారుమ్రోగింది. అలాగే సింగపూర్ నుంచి నేతాజీ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ యోధుల ద్వారా భరతభూమికి తిరిగి వచ్చింది.
2: జాతిపిత మహాత్మా గాంధీ వందే మాతరం పాట గురించి ఏమన్నారో తెలుసా
4: బాపు? మనం కరడుగన్న స్వాతంత్రం వచ్చేసింది. ఈ వందే మాతర గీతం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
5: వందే మాతరం ఇది ఒక శక్తివంతమైన స్వాతంత్ర్య ఉద్యమంగా సాగింది. ఈ గేయాన్ని నేను మొదటిసారి విన్నప్పుడు ఎంతో పరవశించిపోయాను. అసలు ఈ గేయంతోనే బంకించంద్ర చటర్జీ నన్ను ఆకట్టుకున్నాడు. బంకించంద్ర చటర్జీ ఈ వందే మాతర గేయంతో అమర గేయ రచయితగా చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయాడు. ఈ గేయాన్ని విన్నప్పుడు ఇది హిందూ గేయంగా నాకెప్పుడు అనిపించలేదు. ఎన్నిసార్లు విన్నా నేనెప్పుడు వందే మాతర గేయాన్ని హిందూ గేయంగా భావించనేలేదు. పైగా ఈ గేయం బెంగాల్లో మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాల్లో దేశభక్తితో ధ్వనించింది. వందే మాతరం ఇక ఎంత మాత్రం మామూలు పాట కాదు. వందే మాతర గేయం భారతీయ ఆత్మ, అది కోట్లాది భారతీయుల సమిష్టి స్వరం, మొద్దు నిద్రలో ఉన్నవారినైనా మేల్కొలిపే మంత్రశక్తి ఆ వందే మాతర గేయానికి ఉంది. ఉరకలెత్తి స్వాతంత్ర్య ఉద్యమ స్వరూపులుగా మార్చే శక్తి వందే మాతరం నినాదానికి ఉంది.
3: వందే మాతర గీతంతో అత్యంత ప్రభావితులైన గాంధీజీ తన మాతృభాష అయిన గుజరాతీలోకి దీన్ని అనువదించారు. కాలక్రమేణా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ భాషల్లోకి కూడా ఈ గీతం అనువదితమైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే 1947 ఆగస్టు 15వ తేదీన ఉదయం పూట మొదటిసారిగా పార్లమెంటులో ఓం ప్రకాష్ వందే మాతర గేయాన్ని ఆలపించారు. అదే రోజు సుచేత కృపలాని వందే మాతర గేయాన్ని ఆలపించారు. సర్దార్ పటేల్ కోరిక మేరకు ఆ రోజునే ఆకాశవాణిలో పూర్తి వందే మాతర గీతాన్ని ప్రభాత ప్రసారంలో ప్రసిద్ధ సంగీతకారులు పండిట్ ఓంకార్నాథ్ ఠాకూర్ ఆలపించారు.

0: 1950 జనవరి 24న మన రాజ్యాంగ సభ రవీంద్రుడి జనగణమనతో సమానంగా గౌరవిస్తూ వందే మాతర గేయంలోని మొదటి రెండు చరణాలను భారత జాతీయ గేయంగా అధికారికంగా ఆమోదించింది. ఈ గీతం నిడివి 1:09 ఉంటుంది.
1: బంకించంద్ర చటర్జీ ఒక లేఖలో ఇలా అంటారు,
2: నా రచనలన్నీ గంగానదిలో కొట్టుకుపోయినా పర్వాలేదు, కాని ఈ ఒక్క దివ్య గీతం మాత్రం అజరామరంగా నిలిచిపోవాలి, నిలిచిపోతుంది.
1: ఆయన మాటలు అక్షర సత్యాలయ్యాయి. అనువనువున మాతృభూమిపై భక్తి అనురక్తి ఉట్టిపడే వ్యక్తి మాత్రమే వందే మాతర గేయాన్ని రాయగలరు.

0: ఇది కేవలం ఒక గీతం కాదు,
1: ఇది భారతీయ ఆత్మ యొక్క ప్రతిధ్వని.
0: ఇది భారతదేశపు సామూహిక చైతన్యం.
1: స్వాతంత్ర సమరయోధుల హృదయాల్లో అగ్ని రాజేసిన నినాదం.
0: స్వాతంత్రోద్యమానికి ప్రేరణను ఇచ్చిన శక్తి.
1: అసతోమ సద్గమయ
0: సత్యమేవ జయతే వంటి వ్యాఖ్యాల తరహాలో వందే మాతరం కూడా శాశ్వత భారత జాతీయతను మేల్కొల్పే అమర మంత్రగీతం. ఈ ఆత్మ నినాదం
1: మన గుండెల్లో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది.

వందే మాతరం పాడటమంటే తల్లి భూమిపై సంపూర్ణ ప్రేమని భక్తిని వ్యక్తంచేసే ఒక ఆధ్యాత్మిక కర్తవ్యమని ప్రజలు గ్రహించారు.

150 సంవత్సరాల వందే మాతర స్మారకోత్సవం దేశవ్యాప్తంగా చేపట్టిన ఒక జాతీయ స్మారక కార్యక్రమం. స్వాతంత్ర్య పోరాటంలో మాతృభూమి కోసం నినదించిన వీరుల స్వేచ్ఛా స్ఫూర్తిని, వారి అనన్యమైన పాత్రను స్మరించుకోవడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. వందే మాతరం, నిజాయితీగా జీవించడం, బాధ్యతగా నిలబడడం. జన్మనిచ్చిన ఈ నేలకి

శ్రోతలు, ఇంతవరకు వందేమాతర గీతం 150 ఏళ్ల స్మారక సంవత్సరం సందర్భంగా జాగృతి గీతం వందేమాతరం ప్రత్యేక రూపకం విన్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు, డి వరలక్ష్మి. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం అందించారు ఎర్రంరాజు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10:35 వస్తుంది. కాసేపట్లో వింటారు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: జరిపోతున్న బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరు హన్మకొండ జిల్లా నుంచి కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని. వరంగల్ కరీంబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోలు రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. అలాగే పటాంజలి నుంచి నవ్య, స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది గీతా గోవిందం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25వ తేదీన సంతానలేని సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-240-8852 మరొక నెంబర్ 0402-595-2923 గమనిక విన్నారు.

ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్గ్రీన్ హిట్స్. ఎవర్గ్రీన్ హిట్స్ లో మనం 2015 నుండి 2020 మధ్య కాలంలో విడుదలైన సినిమా నుండి పాటలు వింటున్నాం. తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ రోజీ గారు ఎవర్గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినిపించండి అంటున్నారు. యాదాద్రి వలిగొండ మండలం గొన్నేలపల్లి గ్రామం నుంచి ఇదిమిరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్వ తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్. అలాగే నిజామాబాద్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఆర్జే రోజీ గారికి నమస్కారం, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, రామ్ చరణ్. మేడం మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు. నిజామాబాద్ నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపూర్ణ, అపర్ణ, అపూర్వ, అలేఖ్య, రాజేశ్వర్, రాజేష్, వీరి కోసం మహర్షి చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

Manigenerangeni. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఉంటున్నారు మీరు లేటెస్ట్ హిట్స్. మరి తర్వాత పాటను కోరుతున్నది ఎవరు అంటే నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ముకుందరావు, వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, అమ్ము, శ్రీనివాస్, పద్మ, ధర్మరాజు, సూరి, అచ్చన్న, లేఖశ్రీ, బాలశ్రీ. వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి గురు చిత్రం నుంచి అంటున్నారు మార్కెట్పల్లి మండలం నెమ్మూని గ్రామం నుండి పుణ్య వెంకటేశం. బోడుపల్లి నుండి కృష్ణ గీత కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి ప్లీజ్ అంటున్నారు పీసతి కూడా నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్. వీరి కోసం గురు చిత్రం నుంచి డీ పాడిన పాట రామజోగ శాస్త్రి, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈ రోజు సంతానం సమస్యలు కార్యాలు ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403-24-08-53 0403-24-08-53 0403-24-08-53. గమనిక విన్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ పాట మనసా వాచ సినిమా గోదావరి కోరుతున్న శ్రోతలు మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుండి వను దుష్యంతలా విశ్వనాథ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఓకే మేడం, మేము మీకోసం ఈ పాటను ప్లే చేస్తాము. అలాగే హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమంటున్నారు. అలాగే హనుమకొండ జిల్లా నుంచి పరమేశ్వర్, సంధ్య, హర్షిణి కుమార్, వరుణ్, వర్మిక, వర్ణమాల, వర్షిణి, నాగచరణ్ మాకోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే జయలక్ష్మి కార్తీపది నుంచి కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. కాబట్టి వీరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫో లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చుల సబ్ డివిజనల్ మెజిస్టేట్ ఆశిష్ జోషి తెలిపారు. రాష్టంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్పష్టం చేశారు. ప్రజా వైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్ అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ప్రారంభంలో అనుభూతులు జయగంటించిన కవి రత్నాలను దాశరథి కృష్ణాచార్యులొకరు. కవిగా దాశరథులు రెండు కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలు బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన, పడిచదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించిన వారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయో ఆయన రాసిన పాటలు పూతోటలు విహరిద్దాం. నేను ప్రసన్న.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ డైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

గుర్తుకొస్తున్నాయిలా మనం మాట్లాడుకుంటున్న గీత రచయిత దాశరథి గురించి. తన కళాన్ని ఖడ్గంలో ఉపయోగించిన ఆయన వరలో గర్జించే కవిత్వం, గర్వించే పాటలు ఇమిడిపోయాయి. ఆత్రేయ వాగ్దానం సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమా కోసం దాశరథితో పాట రాయించారు. నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలవనీరా అంటూ దాశరథి రాసిన పాట అప్పటికీ ఇప్పటికీ మధురమైంది, మరువలేంది కూడా. అదే సమయంలో ఇద్దరు మిత్రుల సినిమా కోసం ఆయన రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే హుషారైన పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటి నుంచి పాటల పడవలో ఆయన ప్రయాణం మొదలైంది.

మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305277330999591873 నంబర్లకు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: దాసరిది అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆయన రాసిన వీణపాటలు. అప్పట్లో వీణపాట రాయాలంటే దాసరిది వారే అన్నట్టుగా ఆయన ముందు వాలిపోయేవారట. ఆయన రాసిన ప్రతి వీణపాట హిట్టే. మనసు కొమ్మలు హత్తుకుపోయినే తేనెపట్టే.

ఇంటి నోరు గుర్తుకొస్తున్నాయి. నేను మీ ఆర్జే ప్రసన్న. దాసరిది మెలోడీ గీతాలను రాయడంలోనూ తనకి తిరుగులేదనిపించుకున్నారు. అలాగే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సినీ ప్రపంచంలో ఆయన చేసిన సందడి ఇంతవరకు తగ్గలేదు.

గుర్తుకో స్థాయిలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. కన్నవీసు సినిమా కోసం ఆయన రాసిన ఏ దీవిలో విరిసిన పారిజాతము అనే పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలను కొల్లగొడుతూనే ఉంది. ప్రేమ ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను ఇంతవరకు మరో పాట దాటలేకపోయింది. ఎన్నో వేల పాటలు పాడిన బాలుగారికి తనకి చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని చెప్పడాన్ని బట్టి ఈ పాట ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ನನ್ನನು భవదీయదాసుని మనంబున నెయ్య పుకిన్ కబూని తాచిన అది నాకు మన్ననయ్య చెల్వగు నీ పద పల్లవంగు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాకిన నొచ్చు నొచ్చు నేననియగా అల్కమానవు గదా.

గుర్తుకొస్తున్న ఇలా మనం గీత రచయిత దాసరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమ విరహం ఒంటరితనంతో వేదన చెంది మనసుకు ఓదార్పునిచ్చే పాటలతో పాటు పరువులు తొక్కి హుషారైన పాటలు కూడా రాశారు. అలాగే ఇక తేలికైన పదాలతోనే భక్తి పాటలను కూడా రాయడం ఆయనలోని మరో ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఒక్కొక్కసారి మనం కొన్ని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండిపోతాం, ఏం మాట్లాడలేకపోతాం కదా. అలాంటి ప్రతి సిచ్యుయేషన్లను సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండటం వల్ల పర్సనల్ గా ప్రొఫెషనల్ గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఏం చేయాలి దానికి, మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను ఆర్జీ ప్రసన్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనం సైలెంట్ గా ఉండి మన ఇష్టాయిష్టాలను చెప్పకపోతే వేరే వాళ్ళు మనకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. మనం ఏం కోరుకుంటున్నామో వారికి తెలియకపోవడం వల్ల మన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని, ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకోరు. దీంతో వాళ్ళ మనసులో ఏముందో ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో నమ్మకమైన వ్యక్తులతో అవసరమైన విషయాలను పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకులు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోని ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయులు ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్నా ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బిబి నాగరత్న, జాయ్ మాలియా బాగ్చీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యకుడు డెల్సి రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:40.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతలకి ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమంలో సంతానం లేని సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240853, 2324085353, మరో నంబర్ 2955509923. ఆకాశవాణి వివిధ భారతి FM 102.8. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సాంగ్స్ విందాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు విన్నారు లేటెస్ట్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విన్నాం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శరత్ సంతోష్ శిరీష పాడిన పాట. రామజోగ శాస్త్రి రచన, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

0: Έλα, μισάλα πελά, να μομίδα ενισάλου ντουρεβαϊαλά. Αλλο μπάγα τσελεγά ουντι, δουπατι καπαντρά.
1: మన శంకర వరద్ ప్రసాద్ గారు సినిమా నుంచి ఉదిత్ నారాయణ శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రచన, భీమ్స్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయూ కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
1: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటదని సర్వేలు చేయడము, టెస్టింగ్ చేయడము, ట్రాయలు, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా నిధులు ఇవ్వడం కాడ లేట్ కాలే.
0: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్టంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు

0: షెడ్యూల్ కారణంగా 26న నషాముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరు కాలేనని, జూలై 2న వరంగల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి వస్తానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస ఓనాల ఉత్సవాలను ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశంలో ఆయా గ్రామాల్లో పక్కకు పెట్టినటువంటి వారి పేర్లను మనం యథావిధి చేర్చడానికి కోసం దర్ఖాస్తు ఫారం నింపి బిఎల్ఓలకు ఎంఆర్ వరకు కలెక్టర్ ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
2: డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
0: ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ధ చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
0: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 సెస్ పాలక వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కదిరివన్ పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడీషియల్ మ్యాజిస్టేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేకర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్టంలోని ఏడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

వింటున్నారు షో టైం. షో టైం లో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? క్వశ్చన్ మరోసారి, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: షో టైంలోనే అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్ ఇచ్చారు. మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు నేను అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి రాజశ్రీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు హన్మకొండ నుంచి బిక్షపతి, ఇంకా శివమణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి పద్మావతి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి సుయర్ల వెంకటేష్, కడప దశగిరి, పెడన నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బూదన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, ఇంకా ఎలగందుల మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, నంద్యాల నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, హొన్నజీపేట నుంచి సుస్మిత, వనశిల్పు నుంచి దోన్నాల బాలరాజు, ఇంకా నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, కామారెడ్డి నుంచి సంతోష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీ అందరికీ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సంతానం లేని సమస్యలు, కారణాలు, అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో 0402240852 2324085 3. మరో నంబర్ 2955092 3.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మలయాళంలో తీక్కన్నన్ సినిమా తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? క్వశ్చన్ మరోసారి, మలయాళంలో తీక్కన్నన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324085.

షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి అని చెప్పి అడిగాను కదా. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమరదీపం. ఆన్సర్ చేసిన వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్ చారి, మల్లాపూర్ నుంచి పద్మజ, నిమ్మ నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి మురహరి, ఇంకా పెడన నుంచి అప్పలరాజు, మైస్లీపురం నుంచి దోమాల రాజు, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, పెడన నుంచి అప్పలరాజు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరోసారి, ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? ఆన్సర్ చేయండి 0402324 0852.

షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో అని అడిగాను కదా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి పంది అన్నమాట. ఆన్సర్ చేసిన వాళ్ళు ఉమ్మడి నుంచి దివాకర్, ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, సంతోష కామారెడ్డి నుంచి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, పాపిరెడ్డి కాల నుంచి విజయ్ కుమార్, కర్నూలు నుంచి బ్రహ్మయ్యప్ప నుంచి శ్రీకాంత్, బోయినపల్లి నుంచి హరీష్ కుమార్ ఇంకా బలరాం, అలాగే ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి, ఆర్మూరు నుంచి కళావతి, ఇంకా పెడన నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్, పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఇమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అందరికీ థ్యాంక్ యూ అండి. షో టైంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

0: సంతాన లేమి సమస్యలు అనేవి ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, మరి ఆ కారణాలను బట్టి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ప్రధానంగా మనము సంతాన లేమి సమస్యలు కారణాలు అనే అంశం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం మరి మీరు కనుక ఫోన్ చేసి మరి మీ సమస్యలు లేదా సందేహాలు లేదా ఏమైనా అనుమానాలున్నా కూడా తెలియచేసినట్లయితే మీకు మాకు సమాధానం ఇవ్వడానికి గాను మనతో పాటుగా స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్గా ఉన్నారు, అలాగే దానితో పాటు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మరండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలు కూడా తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు తెలిసినటువంటివే కదా, 0402-234-0852, అలాగే 2324-0853, ఇంకొక నెంబరు 2955-0923. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు మరి డాక్టర్ వరలక్ష్మి గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి మేడంతో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: మేడం, సాధారణంగా ఈ సంతాన లేమి అనేటువంటి మాట వింటూ ఉంటాం, అంటే ఈ మాట వింటున్నప్పుడే కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు సంతాన లేమి అనే దానిని మరి మెడికల్ పరంగా వైద్యపరంగా ఎలా నిర్ధారిస్తారు?
1: ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక వైఫ్ హస్బెండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ కలిసి ఉండి ఆ అమ్మాయికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి తను చిన్న వయసులో ఉండి అంటే మరీ 40 దాకా కాకుండా బిలో 35 బిలో అనొచ్చు ఉండి అతనికి వీళ్ళిద్దరు కనుక కలిసి ఉండి 1 ఇయర్ కూడా సంతానం కలగకపోతే మేబీ అప్పుడు అనుకోవాలి ఏమన్నా మనకి ప్రాబ్లం ఉందా అని, ఏమన్నా టెస్ట్లకు వెళ్ళడానికి ఆలోచించాలి. యూజువల్గా 2 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ చిన్న ఏజ్ అయి ఉండి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి మిగతా ఏమి మెడికల్ ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే మోర్ దెన్ 90% ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అవుతారు. కానీ ఇది ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయో వాళ్ళకి వర్తించవు. ఎవరికైతే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు కొంచెం ముందుగానే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మెలకువలు తెలుసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
0: ఓకే, అంటే సాధారణమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు 1 సంవత్సరం తర్వాత మనం డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంది, లేదు ఆ యొక్క దంపతుల వయసు కనుక చిన్నదింటే 2 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత వారి యొక్క అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించవచ్చు.
1: కరెక్ట్.
0: అయితే మేడం, సాధారణంగా ఏంటంటే మనకు ఈ సంతాన లేమి సమస్య అనేది ప్రత్యేకించి దంపతులలో మరి ఆ యొక్క కారణాలు తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉంటుంది, అంటే వారంతట వారుగా ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా మెడికల్ పరంగానే దాన్ని నిర్ధారించగలుగుతాం?
1: సో ఒకటి ఏంటి అని అంటే, ముందు మనకి కొన్నిసార్లు మనకి డౌట్స్ వస్తాయి. ఎప్పుడు అని అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేవు. సో రెగ్యులర్గా లేవు, టైం టు టైం పీరియడ్స్ నెల నెల రావట్లేదు అని అంటే అండం ఏమన్నా విడుదల అవుతుందా లేదా అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది.
0: ఓకే.
1: తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడంలో కూడా కొంతమందికి ఈ మధ్య కష్టం అవుతుంది, ఎందుకంటే అందరూ చాలా సెన్సిటివ్ అయిపోయారు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి. సో మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ ఈవెన్ కలవడం కూడా కష్టమే మా ఇద్దరికి అని కూడా సమస్యతో వస్తున్నారు. సో అలాంటి సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి తప్ప 1 సంవత్సరం వెయిట్ చేయకూడదు. ఆల్రెడీ ఇంకెప్పుడైనా వాళ్ళకి ఏదన్నా పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దాన్ని పిఎంఎస్ అంటున్నాము. సో అలాంటివి ఏమన్నా ఉన్నా ముందే తెలిసినా కొంచెం జాగ్రత్త పడి డాక్టర్ని చూడడం తెలియాలి. తర్వాత జెంట్స్లో ఏదన్నా వాళ్ళకి ముందుగానే ఏమన్నా సమస్యలు, కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే వీర్యం బయటికి రాకపోవడము అంటే కలిసి ఉండడంలో ప్రాబ్లం, అలాంటి కూడా ముందుగానే డాక్టర్ని కలవాలి, 1 సంవత్సరం దాకా వెయిట్ చేయకూడదు.
0: అంటే ఇది ఎక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది ఒక సాంఘిక సమస్యలాగా చూస్తున్నారు కానీ మెడికల్ సమస్య లాగా చూడట్లేదు. అంటే ఇతర జబ్బుల్లాగా మనకు ఏదైతే శారీరకంగా ఏ వీక్నెస్ వచ్చినా బలహీనత వచ్చినా మనం ఎలా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరకు వెళ్తామో, ఇది కూడా ఒక రకమైన వైద్యపరమైనటువంటి

0: చిన్నతే అంతే కదా. దీనికి కూడా వైద్యం చాలా అవసరం.
1: కరెక్ట్. కానీ చాలా మంది దానికి సందేహపడి ఇదొక అవమానం కింద భావించి కొంచెం ఇదేదో నాలో చాలా పెద్ద లోపం ఇది అనుకుంటారు తప్ప డాక్టర్ సలహాతో డాక్టర్ సహాయంతో నాకు అయిపోతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదు వాళ్ళకి. సోషల్ ట్యాబూ లాగా
0: అయిపోతుంది.
1: కొంతమంది ట్రీట్మెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పరు, పక్క వాళ్ళకి చెప్పరు, ఫ్రెండ్స్ కూడా చెప్పరు. అది ఇదేదో పెద్ద లోటు మాలో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది.
0: అంటే ఇది ఒక రకమైన అంటే సాంఘికమైనటువంటి ఒక ముద్ర ఏర్పడడం జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం చూసుకుంటే మనకి మెడికల్ పరమైనటువంటి టెక్నాలజీ తోటి మనం చికిత్స చేయగలిగినటువంటి ఒక రకమైన శారీరకమైనటువంటి అనారోగ్యం అనుకోవాలి.
1: కరెక్ట్ అండి.
0: అంతే కదా మేడం.
1: కొంతమందికి మేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. చిన్న చిన్న మార్పులు జీవితంలో, దైనిక జీవితంలో మార్పులు, చిన్న చిన్న తేడాలు మనం కనుక అడ్వైస్ చేయగలిగితే, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి సాల్వ్ అయిపోయే విషయాలు కూడా
0: ఉంటాయి.
1: కొన్ని వాళ్ళకి తెలియక నాలెడ్జ్ లేక కూడా కొన్ని ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకుంటాం. కానీ చిన్న మార్పులు జీవితంలో చేయడం వల్ల కూడా సాల్వ్ అయిపోతుంది. అలా కాని వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా టెస్ట్లు చేసుకొని అన్ని చూసుకొని అకార్డింగ్లీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి.
0: శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడండి.
1: ఓకే.
0: హలో హలో
2: హలో
0: నమస్కారం అండి. హలో సార్, నమస్కారం అండి. మాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? మాట్లాడండి, డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు.
2: మేడం గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మేడం గారు, ఇప్పుడు సంతానం సమస్యకు ముఖ్యంగా స్త్రీలలో యూట్రస్ ప్రాబ్లం, హార్మోన్స్ కావచ్చు, పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు, దానికి ఈనాడు ఆధునిక కాలంలో IIIS ఇలాంటివి ఉన్నాయి కదా. యూట్రస్ ప్రాబ్లం ఉన్న వారికి పూర్తిగా ఈ మనం ఏంది గర్భస్థ శిశువు నుంచి 9 months ఇట్లా బయట పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పూర్తిగా యూట్రస్ ప్రాబ్లం ఉన్నవారికి?
1: ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ యూట్రస్ ప్రాబ్లం ఏంటి అనేది మనం పరీక్ష చేయాలి. మన అన్ని యూట్రస్ ప్రాబ్లమ్స్ కి వేరే యూట్రస్ మనకు అవసరం ఉండదు. చాలా వరకు మనకి ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల వల్ల ఏంటి ఆ యూట్రస్ సమస్య కనుక్కునే పరికరాలు ఉన్నాయి. సో ఆ టెస్ట్ చేసుకుని ఆ యూట్రస్ నిజంగా మనకి పనికిరాదు అని నిర్ధారణ చేసుకుంటేనే మనం అంత దూరం వెళ్ళాలి తప్ప. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా యూట్రస్ అదేనన్నా అదే. సో ఏంటంటే కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా మనము సర్జరీస్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసుకుని మన యూట్రస్ మనమే వాడుకోవచ్చు. సో అది మరీ మేజర్ గా అస్సలు గర్భసంచి లేదు అన్న వాళ్ళకి తప్ప, ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న సర్జరీస్ తోటి మనము వీలైనంత వరకు వాళ్ళ గర్భసంచి వాళ్ళే వాడచ్చు. దాంట్లోనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది.
0: శ్రోతలు, మరి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు సంతాన లేని సమస్యలు కారణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ జూన్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్ గా జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా మీకు కూడా ఇలాంటి సమస్యలు లేదా సందేహాలు, ఇప్పుడు శ్రోతలు అడిగినట్లుగా అలాంటి అనుమానాలు కానీ లేదా ఇంకా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఉన్నవారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324 0852, అలాగే 2324085, ఇంకొక నెంబరు 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ వరలక్ష్మి గారు, వీరు ప్రముఖ గైనకాలజిస్టు అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు, సాధారణంగా ఇప్పుడు అనుకున్నట్లుగా ఇది ఒక సాంఘిక పరమైనటువంటి అవగాహన లేని విషయమే అని అనుకోవాలి. ఎందుకంటే సంఘాలలో ఎలా ఉందంటే సామాజికంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఒక లోపంగా చూడడము. ఇప్పుడు మనకి సాధారణంగా లోపాలు అనేవి ప్రతి చోట ఉంటుంటాయి. శరీరంలో ఏదో ఒక హార్మోన్ లోపం ఉందనుకోండి, దానికి ఏదో వాడుతుంటారు, లేదా విటమిన్ లోపం ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది. మరి దీన్నే ఎందుకు ఇంత పర్టికులర్ గా చూస్తున్నారు సమాజం అనేది మనం మార్చాల్సిన విషయం. ఇప్పుడు మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా దానికే. అయితే ఏంటంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు సాధారణంగా, మరి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే దానికి మీరు ముందు చెప్పారు. ఆరోగ్యవంతులైనటువంటి దంపతులు ఎవరైనా కూడా ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేసిన తర్వాత కలవచ్చు, లేదా 2 ఇయర్స్ తర్వాత అయినా కూడా ఏజ్ని బట్టి అన్నారు. కానీ కారణాలు ఎలా ఏమై ఉంటాయి అంటారు. ఇందాక మీరు పీసీఓఎస్, దాన్ని ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నాం అని కూడా అన్నారు, ఏంటది అసలు అవన్నీ కూడా?
1: సో అంతకుముందు పీసీఓఎస్ అంటే ఓన్లీ ఓవరీకి రిలేటెడ్, పీరియడ్స్ ఇవే అనుకున్నాం వాళ్ళు రెగ్యులర్ గా ఉండడం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే పీసీఓఎస్ అంటే ఒక ఓవరీనే కాదు, కొన్ని హార్మోన్స్, చాలా వరకు హార్మోన్స్ అంటే పాలీ ఎండోక్రైనోపతి అంటున్నాము. సో రకరకాల హార్మోన్స్ లో కూడా తేడా ఉండడం వల్ల మనకి ఈ పీసీఓఎస్ లో అదొక భాగము అని అంటున్నారు. తర్వాత అందులో ఎండోక్రైన్ హార్మోన్స్ లో ముఖ్యమైనది మనకి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి కూడా తేడా ఉంటాయి వాళ్ళల్లో, యూజువల్ గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఇంకోటి మీరు వినే ఉంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని బాగా ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది పనిచేసే పద్ధతి, ఆ బాడీ దానికి రెస్పాండ్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఓవరీలో మనకి ప్రతి నెల ఓవులేషన్ అనేది ఈ అన్ని కారణాల వల్ల అవ్వకపోవడము, వీటన్నిటిని కలిపి ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నారు. సో మనం నిజంగా ఆలోచిస్తే కొన్నిటి ఈ ప్రాబ్లమ్ కి చిన్న చిన్న మార్పులు కూడా ఒక్కొక్కసారి మనకి చేంజెస్ తీసుకురావచ్చు, రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంతమంది ఈ పిఎంఓఎస్ అంటే మెటబాలిక్ కూడా రీజన్, మెటబాలిక్ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన డే టు డే లైఫ్ లో కొంచెం వాకింగ్, ఊబకాయం రాకుండా చూసుకోవడం, మనం తినే తిండిలు ఏం కరెక్ట్ గా తింటున్నాము ఇవి చూసుకోవడము, ఇట్లా చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఇవన్నీ చేస్తే కూడా కొంచెం వరకు మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చి సంతాన సాఫల్యం అవ్వడానికి కారణం అవ్వచ్చు. ఇంకా మేజర్ గా ఉంది అని అంటే అప్పుడు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుని అవేమన్నా కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని కంట్రోల్లో తెచ్చుకుంటే కూడా మనకి సంత సాఫల్యం అనేది ఈజీ అవుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఈ ఎండోక్రైనాలజిస్ట్ మనకి కొన్ని టాబ్లెట్స్ కూడా వేస్తారు ఆ హార్మోన్స్ అని కంట్రోల్ అవ్వడానికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరీ ఎక్కువ ఉంటే దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు మెడిసిన్స్ కూడా వాడాల్సి వస్తే వాడడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓవులేషన్ అనేది ఇవన్నీ మార్పులు చేశాక కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మనకి టాబ్లెట్స్ ఇచ్చి ఎలా ఎవ్రీ మంత్ ఓవులేషన్ అవ్వాలి ఇవన్నీ చెక్ చేసి అయ్యేలాగా చేస్తారు. సో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వస్తాయి.
0: అయితే మేడం ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటండి, సంతానం లేమిలో మరి దంపతులు ఇరువురిది సమానమైన భాగమేనా?
1: మంచి క్వశ్చన్. ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పాతకాలంలో ఓన్లీ ఫీమేల్ది ప్రాబ్లము, అందుకని ఎక్కువ తనే వచ్చి డాక్టర్ని కలవడం, స్కాన్స్ చేయించుకోవడం ఇలా ఉండేది. హస్బెండ్ వెరీ కొంచెమే మినిమల్ ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, మన ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇన్ఫర్టిలిటీలో. సో అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే ఏ స్త్రీ అయినా వచ్చినప్పుడు ఇద్దరికి పరీక్షలు చేస్తున్నాం, ఓన్లీ మేల్, ఓన్లీ ఫీమేల్ కాకుండా. సో ఇద్దరికి పరీక్షలు చేసి ఏ కారణం వల్ల వీళ్ళకి ఈ సంతానం అనేది కలగట్లేదో చూసి అకార్డింగ్లీ మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
0: కాబట్టి ఇద్దరికి సమాన భాగం,
1: ఆల్మోస్ట్ ఈక్వల్.
0: అయితే స్త్రీనే ఎందుకు కారణంగా చూసుకోవాలంటారు? అంటే కొన్ని అంటే మెడికల్ పరమైనటువంటి ఏమన్నా ఉన్నాయా?
1: లేదు, యాక్చువల్గా ఇప్పుడు మేల్ కూడా ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ఫర్టిలిటీకి. సో ఇప్పుడైతే కాన్సెప్ట్ మారింది, ఎవ్రీ డాక్టర్ ఇద్దరిని పరీక్ష చేస్తున్నారు అండ్ ఈ ట్రీట్మెంట్స్ కి ప్రత్యేకంగా మేము ఇద్దరిని కలిసి రమ్మంటాము. సో దట్ ఇద్దరితో మాట్లాడితేనే ఈ ట్రీట్మెంట్స్ అనేవి క్లియర్ గా అర్థమై వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ స్త్రీ వస్తే మనకు అంత ఉపయోగంగా ఉండదు,
0: సక్సెస్ కూడా ఉండదు.
1: కపుల్గా వస్తే మనం వాళ్ళకి కరెక్ట్ గా అన్ని చూసి ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి చేయించవచ్చు, లేదా చిన్న చిన్న మార్పులు తగ్గిపోతుందంటే అది చెప్పి పంపిస్తుంటాం.
0: అయితే మ్యామ్ ఇక్కడ ఏంటంటే ఈ అంటే మనకు స్త్రీలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆడపిల్లల యొక్క గ్రోత్ అనేది మనకి ఇలాంటి వాటికి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, అంటే మనం మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుండి కూడా?
1: అంటే కొంచెం కొంతమంది అమ్మాయిలు మెచ్యూరిటీ డిలే అవ్వడము, ఒక్కొక్కసారి అసలు మెచ్యూర్ అవ్వకపోవడం, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
0: ఓకే,
1: సో మెచ్యూరిటీని రాలేదు అంటే రీజన్ ఏంటి అని వెతకాల్సి వస్తుంది. వెతికి అకార్డింగ్లీ వాళ్ళకి అన్ని అంటే యూట్రస్, ఓవరీస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని అకార్డింగ్లీ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి ఎట్లా చేయాలి, ఇదేమన్నా జన్యుపర లోపమా లేకపోతే ఓన్లీ హార్మోనల్ ఇష్యూనా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి పీరియడ్స్ వచ్చాక గ్రోత్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎవరికైతే పీరియడ్స్ అసలు రావో కొంతమందికి గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
0: అంటే కొంతమందికి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అది ఆలస్యం అనేది ప్రతి ఒక్కరికి అది జబ్బు కింద కాదు, కొంతమంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా పీరియడ్స్ వస్తుంటాయి.
0: జెనెటిక్ పరంగా
1: అది ఓకే, కరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో కొంచెం తొందరగా అవుతుంటారు, ఆ ఏరియాని బట్టి కూడా మనం ఓకే అనుకోవచ్చు. కానీ మరీ కొంత ఏజ్ ఉంటుంది, 14 దాటాక 15 దాటాక కూడా అవ్వకుండా, తర్వాత డెవలప్మెంట్లో కూడా తేడాలు. సో కొన్ని అమ్మాయిలు 12-30 నుంచి కొన్ని మార్పులు వస్తాయి బాడీలో, అవి కూడా రాకుండా పీరియడ్స్ కూడా రాకుండా ఉంటే అప్పుడు మనం చాలా డీటెయిల్గా పరీక్షలు చేయాల్సి వస్తుంది.
0: అంటే డాక్టర్ని సంప్రదించాలి.
1: తప్పకుండా.
0: మరి ఇదే మగ పిల్లల విషయంలో అయితే
1: వాళ్ళని పెద్దగా మనకి వాళ్ళకి గ్రోత్ పరంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏ ఏజ్కి ఏ మార్పులు రావాలో అవి కరెక్ట్గా వస్తుంటే సమస్య లేదు, కానీ కరెక్ట్ రాకపోతే దెన్ వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
0: వాటి విషయంలో కూడా జాగ్రత్త
1: తీసుకోవాల్సి వస్తుంది.
0: సాధారణంగా ఈ ఒక సంతానానికి అనుకూలమైనటువంటి వయస్సు, అంటే ఇప్పుడు మ్యారేజెస్ మీరు చూస్తే ప్రజెంట్ డేస్లో చాలా ఆలస్యం అవుతున్నాయి, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదా సెటిల్మెంట్, ఉద్యోగాలు, వీటన్నిటి కారణాలు అయినప్పటికీ మరి అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలస్యం అవుతూ ఉన్నాయి.
1: కరెక్ట్.
0: అయితే సరైనటువంటి జీవనాన్ని సాధించడానికి కరెక్ట్ వయసు లేదా శారీరక పరమైనటువంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి వయసు ఏదైతే కరెక్ట్గా బాగుంటుందంటారు?
1: సో ఐడియల్గా అబౌట్ 20-25 నుంచి 35 మధ్యలో ఉండి, 35 దాటినాక మనకి సమస్యలు ఎక్కువ. మరీ టీనేజ్ అంటే 20s, early 20s కూడా అంత మంచిది కాదు. సో ఐడియల్ ఏజ్ అంటే అరౌండ్ 25 అని అనుకుంటాం. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నా కూడా ఓవ్యులేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరీ ఎల్డర్లీ ఏజ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్ రిజర్వ్ ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో 35 దాకా ఇవన్నీ వెయిట్ చేయమన్నాము, బిలో 35 కన్సీవ్ అయితే బెటర్ అని చెప్తాము ప్రెగ్నెన్సీ వస్తే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్లానింగ్, సో లైఫ్లో సెటిల్మెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం ఈ మధ్య ఏం చెప్తున్నాము అంటే ఎగ్జామ్ అవి తీసి మీరు ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తున్నాము. సో అదొక పద్ధతి వచ్చింది కాబట్టి సోషల్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. సో మీ ఎగ్స్ ని మీరు భద్రపరచుకొని మీరు ఎప్పుడైతే సంతానం కావాలనుకుంటారో అప్పుడు ఆ ఎగ్స్ తీసి వాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ ఉంటే అవే వాడుకోవచ్చు, లేవు తగ్గిపోయినాయి అంటే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ని తీసుకుని వాడుకోవచ్చు. సో ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్,
0: మెడికల్ పరంగా
1: వచ్చింది. సో అది వాడుకోవచ్చు మనం.
0: ఓకే, అయితే మ్యామ్ ఇప్పుడు 25 సంవత్సరాలు అటు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అంటే ఒక కరెక్ట్ ఏజ్,
1: కరెక్ట్ ఏజ్
0: అన్నింటికీ సంబంధించి, అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇందాక మనం కొంచెం మధ్యలో ఫోన్ కాల్ రావడం వల్ల ఆపేశాం. ఆ కారణాలు ఏవై ఉంటాయి అంటారు?
1: సో ఒకటి హార్మోన్స్, ఇంకొకటి ఒక్కొక్కసారి కొంతమందికి అనేక సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు ఉంటాయి, గర్భ సంచులకు గడ్డలు అంటారు, ఎండోమెట్రియోసిస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు, ఇట్లాంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి. సో అవన్నీ మనము టెస్ట్లు చేసుకుని దానికి ఏంటి ట్రీట్మెంట్స్ చూసుకుంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది.
0: శ్రోత లైన్ లో
1: హలో, నమస్తే అండి.
2: చికిత్స ఉంటుందా మేడం?
1: అంటే నన్న మీరు కరెక్ట్ గా అంటే మీరు ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా?
2: టెస్ట్ చేయించుకోలేదు, అనగా విన్నాను, బయట విన్నాను, ఉండదు అని విన్నాను, నిజమైనా కాదా?
1: సో అంటే యూజువల్ గా మేల్స్ లో మనకి మగవారిలో ఉండే సమస్యలు ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్, అదే కణాల లెక్క ఎంత ఉంది అనేది చూస్తాము. అయితే కొంతమందికి అది నార్మల్ గానే ఉండొచ్చు, 16 మిలియన్లు ఉండాలి మనకి పర్ ఎంఎల్ లో. సో అలా ఉంటే నార్మలే ఉన్నట్టు, మళ్ళీ అందులో కూడా కదలిక అనేది కూడా చెక్ చేస్తాము. తర్వాత ఆ కణాల షేప్ ఎలా ఉంది, నార్మల్ గా ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో కౌంట్ బాగానే ఉన్న వాళ్ళకి సమస్య ఏమి లేనట్టే, కొంతమందికి కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. సో వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఏంటి అనేది చూసుకొని ఏదైనా కారణాలు ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్కొక్కసారి నార్మల్కి రావచ్చు. అంటే హార్మోన్సా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏంటి దేనివల్ల అది తగ్గింది, లేకపోతే అసలు తయారవడమే తక్కువ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమందికి అసలు స్పర్మ్ అనేది కనిపించదు, కౌంటే ఉండదు. సో వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే లోపల తయారవుతుంది టెస్టిస్ లో, కానీ అది బయటకు రావడానికి దారి లేక లోపలే ఉండిపోవడం, దానివల్ల కూడా మనకి కణాల కౌంట్ అసలు కనిపించదు. లేదా ఒక్కొక్కసారి అసలే తయారవ్వదు. సో అలాంటి కారణం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. సో ఇవన్నీ ఏంటి కారణాలు అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి.
2: హలో మేడం,
1: చెప్పండి. అంటే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా అంత మనం అడ్వాన్స్ గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉన్నాయి, చేస్తున్నారు, కానీ ఇంకా అంటే మనం నార్మల్ ట్రీట్మెంట్స్ అంత ఫాస్ట్ గా ఎక్కువ చెయ్యట్లేదు. కొన్ని కొన్ని దగ్గర లిమిటెడ్ గానే అవుతున్నాయి, అండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చు, కానీ చాలా తక్కువ చేస్తున్నాను అని అందరూ చేయట్లేదు. ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అయింది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లోనే ఉంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అది. ఓకేమ్మా.
0: అంటే మగవారిలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి.
1: అవునండి,
0: అందుకే మీరు అన్నారు దంపతులు ఇరువురు కలిసి మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి డాక్టర్ని సంప్రదించాలి.
1: కరెక్ట్ అండి.
0: శ్రోత లైన్ లో ఉన్నారు మేడం, మాట్లాడ.
1: హలో అండి. హలో
3: మేడం, నమస్కారం.
1: నమస్తే అండి.
3: మేడం, ఇప్పుడు ఆడవాళ్లకు సాధారణంగా గర్భసంచి చిన్నగా ఉంటది అంటారు, నిజమేనా అనే క్వశ్చన్. పిల్లలు కావడం లేదు.
1: ఓకే, సో ఒక అపోహ అందరికి ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంది అనేది ఒక అపోహ.
3: మేడం ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అయితే అవుతుంది కానీ ఇట్లా కుట్లేస్తారంటారు కదా, మళ్ళా పడిపోతుంది పిండం.
1: ఓకే, సో గర్భసంచి చిన్నగా ఉంది.
3: మేడం మేము మగవారం కదా, ఏం చెప్పలేకపోతున్నాం, కొద్ది క్లారిటీగా వివరణ ఇవ్వండి.
1: అది చెప్తానమ్మా. సో గర్భసంచి చిన్నగా ఉండడం అనేది హార్మోన్స్ లేనప్పుడు ఉంటుంది. సో మనం హార్మోన్స్ ఇస్తే కనుక యూట్రస్ అనేది మజిల్ అదంతా బిల్డ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో కూడా గర్భసంచి చిన్నగా అయినప్పుడు మనం హార్మోన్స్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ సైజ్కి వస్తుంది. సో ఇదంతా హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని బై బర్త్ వచ్చే అంటే పుట్టుక పరంగా వచ్చే వాటిని కొన్ని ఉంటాయి, బట్ అది చాలా తక్కువ శాతంలో ఉంటాయి అలా చిన్న గర్భసంచులు అనేవి. దానికైతే ఏం చేయలేం, కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న గర్భసంచికి కొంచెం చిన్నగా ఉన్నా మనం మందులు ఇస్తే అది పెరుగుతుంది. ఇంకో సమస్య మీరు అడిగింది కుట్టు వేయడం గురించి. ఇది కుట్టు అనేది మనం గనక కింద నుంచి వేసినప్పుడు మళ్ళీ అది ఆగకుండా మీకు మళ్ళీ గర్భస్రావం అవుతూ ఉంటే గనక వేరే పద్ధతి ఉంది. అది మనం లాప్రోస్కోపిక్ ద్వారా అబ్డామినల్ గా కూడా వేస్తాం, కింద నుంచి కాకుండా పైనుంచి. కింద నుంచి వేసినప్పుడు ఆగనప్పుడు పైనుంచి వేసే అవకాశం ఉంది, దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అంటాము. సో ఆ పద్ధతికి కూడా వెళ్ళచ్చు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఏ పద్ధతి సమంగా సరిపోతుంది, మీకు ఏమేమి ట్రీట్ అంతకుముందు ఏమేమి గర్భస్రావం అయిందో, ఏ స్టేజ్లో అయిందో, ఎలా అయింది, స్టిచ్ చేశారా లేదా, వీటిని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు కింద నుంచి వేయాలా పైనుంచి వేయాలా. ఎగ్జామినేషన్ చేసి స్కాన్ చూసుకొని చెప్తారండి.
0: అంటే ఎన్నిసార్లు అయిందనేది కూడా
1: ఉంటుందండి. కింద వేసినాక కూడా అయిందంటే మళ్ళీ ఏంటి, వేయకుండానే అయిందా, ఈసారి వేస్తే అవుతుందా, ఇవన్నీ మనం చూడాలి.
0: ఈ కారణాలన్నీ మీరు
1: చూసి నిర్ధారిస్తారు ఏ పద్ధతిలో వేయాలని.
0: శ్రోతలు మరి వింటున్నారు కదా, సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. మనకి ఈ విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్టు, అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు తెలియచేయవచ్చు, లేదా ఏదన్నా విషయాలు తెలుసుకోవాలన్నా, లేదా మీకు సందేహాలున్నా, లేదా మీకు అనుమానాలు లేదా అపోహలు కూడా కొన్ని ఉన్నాయి, మరి ఈ విషయాల్లో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, అలాగే 2-9-55-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా మీరు డాక్టర్ వరలక్ష్మి గారితో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
4: ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్, కాల్ 0404567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్, కాల్ 0404567-4567.
0: హలో డాక్టర్, కార్యక్రమానికి మరలా తిరిగి స్వాగతం. మరి మాట్లాడుకుంటున్నాం సంతానం లేమి సమస్యలు కారణాల గురించి. మేడం, ఇంతకుముందే ఒక శ్రోత అడిగారు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం లేదా కుట్లు వేయడం గురించి మీరు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం అనేది అంటే అది జన్యుపరంగా అలా జరుగుతుందా, లేకుంటే దానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయా?
1: సో యూట్రస్, అది గర్భసంచి అనేది మనకి పిండం దశలో నుంచే అది గ్రో అవడం మొదలవుతుంది. సో దాంట్లో గ్రో అయ్యేటప్పుడు రెండు భాగాలుగా మస్ట్ మొదలయ్యి రెండు కలిసి ఒకటవుతుంది. సో కొంతమందికి ఈ కలయిక, ఈ గ్రోత్లో కొన్ని తేడాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి రెండుగా ఉండే పార్ట్స్ ఒకటవ్వకుండా ఆగిపోవడము, సో రెండు విడివిడిగా అయినప్పుడు చిన్నవిగా ఉండడము, ఒక్కొక్కసారి సగం కలిసి సగం కలవకపోవడము, ఒక్కొక్కసారి మధ్యలో గోడలాగా ఉండిపోవడం, కలిసేటప్పుడు ఆ గోడ కూడా పోవాలి, అది మిగిలిపోవడం. దీన్ని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది యూట్రస్ అంటాము. అట్లా చాలా రకాలు ఉన్నాయి. మనకు అన్ని రకాలు ఇబ్బందికరం కాదు, కొన్ని రకాలు ఇబ్బందికరం. సో అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి ఒకటి పెరిగి ఇంకొకటి పెరగనప్పుడు ఆ పెరిగింది కొంచెం రెండు పార్ట్స్ కలిస్తే పెద్దగా అవుతుంది, ఒకటే పార్ట్ ఉండడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది, అది బై బర్త్ వస్తుంది. కొంతమందికి పీరియడ్స్ రాకపోతే, హార్మోన్స్ బాడీలో లేనప్పుడు మామూలుగా ఉన్న యూట్రస్ కూడా చిన్నగా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియడ్స్ అయిపోయి మెనోపాజ్లోకి వెళ్ళినప్పుడు, సో అది హార్మోన్స్ లేక ష్రింక్ అవుతుంది. సో మనం ఒక్కసారి కనుక బయట హార్మోన్స్ ఇచ్చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది. సో అందుకని 40+ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కూడా మనము యూట్రస్కి హార్మోన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేసినాకే ఎంబ్రియో అనేది అందులో పెడుతుంటాం, సో ఐవీఎఫ్స్ లో. సో ఇలా ఉంటాయి. సో హార్మోన్స్ తో కొన్ని నార్మల్ సైజ్కి వచ్చే ఉంటే, కొన్ని కంజనైటల్గా అంటే బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ వస్తే కొన్ని మార్చలేము, కొన్ని వరకు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మనం ఆ యూట్రస్ను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఆ స్త్రీకి అది ఉపయోగపడుతుంది.
1: ఉపయోగపడుతుంది
0: అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఈ యుటెరస్ డెవలప్మెంట్ లేదా సైజ్ అనేది పిండం నుంచే
1: ప్రారంభమవుతుంది.
0: మీరు అన్నట్లుగా రెండు భాగాలుగా మొదట ప్రారంభమై ఆ రెండు భాగాలు ఒకటిగా తయారవుతాయి. ఆ తయారవడంలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్లే గర్భసంచి చిన్నదా పెద్దదా అనేది నిర్ధారిస్తారు జరుగుతుంది. ఓకే మ్యామ్, శ్రోతల లైన్లో ఉన్నారు, మాట్లాడు.
1: హలో.
2: హలో,
1: చెప్పండి.
2: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
2: మేడం, యాక్చువల్లీ మాది మ్యారేజ్ 3 ఇయర్స్ అయిపోయింది.
1: ఓకే.
2: ఒక 10 మంత్స్ బ్యాక్ మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 3 మంత్స్ లో స్కిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ 10 మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఇంకా మేము కలదు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న మెసేజ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ కూడా నార్మల్ గా పీరియడ్స్ అయితే ఉంటాయి, బట్ మొన్న స్కిప్ అయింది. స్కిప్ అయితే ఫస్ట్ వీక్ లో మేము దాన్ని టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. అంటే మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాక అది బ్లడ్ టెస్ట్ చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చి లేదు. పీరియడ్స్ మాత్రం ప్రెసెంట్ ఆమెకి 2 డేస్ వస్తేనే వస్తే ఇంకా రాలేదు. బట్ ఏమైనా ప్లానింగ్ ఏమి దీన్ని ఏమైనా ఆపడానికి ఏమైనా ఉంటుందా, ఇలా చెక్ చేసుకోవడానికి?
1: సో మీరు

0: అడుగుతున్నారంటే పీరియడ్స్ టైం కి రాకుండా డిలే అయితే మీకు అది ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఓకే, సో ఏంటి అని అంటే యూజువల్ గా పీరియడ్స్ టైం టు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది అని, అందరికి 30 డేస్ అని ఉండదు, ఒక్కొక్కసారి కొంత 30 డేస్, 40 డేస్, మాక్సిమం 45 డేస్ లోపల వచ్చేయాలి పీరియడ్ ఒక్కొక్కసారి. ఏమవుతుందంటే రెగ్యులర్ గా 30 డేస్ వచ్చే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డిలేస్ అవుతుంటాయి. ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు డిలే అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్ గా డిలే అవుతుంటే మేబీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు టైంకి వచ్చేవి ఈ 45 రోజుల తర్వాత కూడా రాకపోతే ఏంటి రీజన్ అని. యూజువల్ గా ఒక్కొక్కసారి కొంచెం ఏమన్నా ఒళ్ళు చేసినా అంటే ఒబేసిటీలోకి వెళ్ళినా, నార్మల్గా అంతకుముందు తక్కువ వెయిట్ ఉండి తర్వాత ఈ మధ్య రీసెంట్గా వెయిట్ పెరిగినా కూడా ఈ పీరియడ్స్ కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఒక మిస్క్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా హార్మోనల్ తేడాలు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మనకిప్పుడు అది మిస్క్యారేజ్ అవ్వడము మళ్ళీ ఇప్పుడు డిలే అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
1: అంటే మేడం ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉందా ఇప్పటివరకు కూడా మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయమంటారా అని?
0: చేయొచ్చు నాన్న, ఒక్కోసారి మీరు అంటున్నారు కదా పీరియడ్ కూడా లేట్ అవుతుందని, చూడొచ్చు. ఎలాగో మీరు ఏమి టాబ్లెట్ పీరియడ్ కి రావడానికి తీసుకోరు కాబట్టి వెయిట్ చేయడంలో నష్టం లేదు, కానీ 45 రోజులు కూడా దాటాక కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. 45 రోజులకి పీరియడ్ రాలేదు, మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ గానీ రాలేదు అని అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. మరైతే ఒక్కసారి కలవడం మంచిది. అది మార్నింగ్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్ తోనే టెస్ట్ చేస్తే మనకి ఎక్కువ అవకాశం ఉంది తెలిసే అవకాశం. సో అలా కూడా చేస్తున్నారా?
1: మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేయడం జరిగితే 1 వీక్ తర్వాత చేశారు, దాని తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు, బట్ ఏం లేదని చెప్పారు. బట్ ఇప్పుడు కూడా ఆమెకి ఇంకా అలానే ఉంటే ఈ రోజుకి 45 డేస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేయమంటారా అని
0: చెక్ చేసి ప్రెగ్నెన్సీ ఉందంటే దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు అని అంటే పీరియడ్ ఇంకా రావడానికి ఏం టాబ్లెట్స్ వాడాలి ఏంటి అని డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఫస్ట్ టైం మేడం మా మిస్సెస్ కి జరగను, ఇప్పుడు కూడా లేదు, ఎవ్రీ మంత్ కరెక్ట్ టైం గా మేము సార్ ఫస్ట్. సో
0: ఓకే, ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయినాక 2-3 మంత్స్ ఇట్లా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సైకిల్స్, సో అది కూడా రీజన్ అవ్వచ్చు. సో మీరు ఏదేమైనా 45 రోజులు దాటింది అంటున్నారు కాబట్టి డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఓకే ఓకే. హలో హలో, చెప్పండి.
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మేడము ఇప్పుడు మగవాళ్ళ సమస్య గురించి అడుగుదామని ఫోన్ చేశాను.
0: చెప్పండి.
2: అంటే ఇప్పుడు టెస్టికల్స్ లో ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 4 అనేది వెరికోసిల్స్ దాని గురించి ఏమన్నా ఉంటే
0: చెప్పండి.
2: గ్రేడ్ 2, గ్రేడ్ 4 వెరికోసిల్స్ అట్లా వస్తే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా అనాలిసిస్ చేసుకోమని చెప్పారు.
0: ఓకే,
2: దాని వల్ల ఏమైనా స్పెర్మ్ కౌంట్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా?
0: సో నేను చెప్తాను. సో ఈ వారికోస్ వెయిన్స్ అని అంటారు, అది టెస్టిస్ చుట్టూ ఉన్న రక్త కణాలు ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా మనకి టెస్టిస్ కింద.
3: సార్ మీరు కొంచెం ఆ రేడియో సౌండ్ తగ్గించండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు.
0: సో మనకి యూజువల్గా టెస్టిస్ కి టెంపరేచర్ మన బాడీ కంటే 1 డిగ్రీ తక్కువ ఉండాలి. సో అలానే మనకి సృష్టి అనేది నిర్మాణం చేసింది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఆ వెయిన్స్ అంటే మనకు తెలుసు కదా బ్లడ్ ఉంటుంది, బ్లడ్ అనేది టెంపరేచర్ కొంచెం రేజ్ చేస్తుంది. సో రేజ్ చేయడం వల్ల ఆ టెస్టిస్ కి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కణాలు తయారయ్యే దగ్గర కొన్ని మార్పులు వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి కౌంట్స్ తగ్గచ్చు తగ్గకపోవచ్చు లేదా సేమ్ ఉండొచ్చు, కానీ కణాల్లో కూడా కొంచెం క్వాలిటీ కూడా మారచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కాలంగా ఉండి ఎక్కువ ఉంటే కూడా మనం అలా అశ్రద్ధ చేస్తే ఒక్కొక్కసారి ఆ టెస్టిస్ కూడా చిన్నగా ఫంక్షన్ తగ్గి కొంచెం ష్రింక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అందరికీ ఆపరేషన్ అని నేను చెప్పను. సో డాక్టర్ని సంప్రదించాలి, వాళ్ళు స్కాన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, స్పర్మ్ కౌంట్ చూస్తారు, అండ్ కొన్ని స్పర్మ్ క్వాలిటీ టెస్టులు చేస్తారు, హార్మోన్స్ చేస్తారు. ఇవన్నీ చూసినాకే మనము ఏంటి ఇది ఓన్లీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ నిజంగా చేయాలా అనేది ఆలోచిస్తారు. ఉంటాయి ఉంటాయి, అవసరం అనేది ఉందా లేదా ఫస్ట్ నిర్ధారించాలి. 80% ఆఫ్ ద పేషెంట్స్ కి యూజువల్ గా సర్జరీ ఏమి చెయ్యము, కొంతమందికి మట్టుకే చేస్తారు. అది దేనికి అనేది మీరు డాక్టర్ని సంప్రదించి చేయించుకోవడం బెటర్, హడావిడి పడి చేయించుకోవడం కరెక్ట్ కాదు. కదలిక మోర్ దెన్ 15-20% ఉంటే సరిపోతుంది.
2: అదే సెమెన్ అనాలసిస్ చేసుకోండి, ఆ తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి తెలుస్తుందని చెప్పారు.
0: కరెక్ట్ అండి.
2: గ్రేడ్ 2 వెరికోసిల్, గ్రేడ్ 4 ఒక దానికి వచ్చింది. అది ఎండాకాలం మొన్న ఈ మధ్య మే నెలలో వెరీ హీట్ సీజన్, అది అప్పుడు చేయించుకుంటే అల్ట్రా సౌండ్ టెస్ట్ చేయించుకుంటే అలా ఏర్పడింది. ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది కదా మేడం, వేడి అంత పెద్దగా ఏముంటది కదా ఇప్పుడు వర్షాకాలం.
0: కాదు, వారికోసిల్ వెయిన్స్ తగ్గడం అలా ఉండదండి, ఉన్న దాని ఎఫెక్ట్ మీకు మీ స్పర్మ్ మీద మీ టెస్టెస్ మీద పడుతుందా లేదా తెలుసుకుని దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
2: ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ వారికోసిల్ రావటం వల్ల?
0: అదే చెప్పాను కదా, కొంచెం దాని ఫంక్షన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి వేడి అనేది ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు వస్తాయి అక్కడ కణాల తయారీలో, కణాల క్వాలిటీలో. సో అది మనం టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకుని అవసరమైతే మనం చూసుకోవాలి సర్జరీ
2: అవసరం.
0: ఆహార పదార్థాలకి వారికోస్ కి సంబంధం లేదు, కానీ ఎక్కువ శాతం నుంచోవడం అనేది కూడా ఒక ప్రొఫెషన్ లో కొంతమందికి ఎక్కువ శాతం నుంచునే ఉంటారు, అలాంటి వాళ్ళల్లో కొంచెం ఇది ఎక్కువ, ఒక్కొక్క బాడీ తత్వం బట్టి కూడా ఉంటుంది. సో ఒకవేళ మీది ఆక్యుపేషన్ లో ఎక్కువ నుంచోవాల్సి వస్తుంది అని అంటే కొంచెం మధ్య మధ్యలో ఒక 1 hour ఒకసారి అలా కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడం అలా చేయొచ్చు. ఒక్కొక్కసారి అది బై డిఫాల్ట్ మనకి రీజన్స్ ఏమీ లేకుండా కూడా వస్తూ ఉంటాయి. కొంచెం వరకు హెల్ప్ అవుతుంది.
3: అంటే వెరికోస్ వెయిన్స్ అనేవి ఒక సమస్యగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది.
0: కరెక్ట్. హలో
1: హలో,
0: యా చెప్పండి
1: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు రాము మేడం, ఆదిలాబాద్ నుంచి.
0: చెప్పండి.
1: ఇప్పుడు నాకు 40 years మేడం.
0: చెప్పండి.
1: మా ఆవిడకు 38.
0: ఓకే.
1: మా పాప ఇప్పుడు 14 ఉంటుంది ఒక ఆమె.
0: ఓకే.
1: నెక్స్ట్ గర్భం కోసం చూస్తే ఒక్కోసారి ఏమవుతుంది అంటే 1 month లా 30 days ఒకసారి బయట అవుతుంది కదా మేడం.
0: మళ్ళీ
1: తర్వాత 15-21 మధ్యలో అవుతుంది, ఇట్లా
0: మధ్యలో ఒకటి కనిపిస్తుందా?
1: అంటే 20-21 days అయినా అవుతుంది మళ్ళా.
0: అవునా? సో ఇది ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అది హార్మోన్ లోపంతో అవుతుందా, అంటే హార్మోన్లో ఏమన్నా తేడాల వల్ల అవుతుందా, లేకపోతే గర్భసంచిలో ఏమన్నా చిన్న పాలిప్స్ అంటాం అట్లా ఏమన్నా వచ్చిందా, ఎక్కడుందా పాలిప్, ఇట్లా ఏమన్నా చిన్న చేంజెస్ వచ్చినా కూడా మనకి ఇట్లా మధ్య మధ్యలో కనిపించే అవకాశం ఉంటుంది. అది హార్మోనల్ అవ్వచ్చు, చిన్న పాలిపు లేదన్నా చిన్న కణితులు అవ్వచ్చు. ఇవన్నీ చూసుకుని మనం ఏ రీజన్ తో వస్తుందో దాని ప్రకారంగా మనము చూసుకుంటే బెటర్ ట్రీట్మెంట్ అనేది. అదైతే కరెక్ట్ లేదు కాబట్టి మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించడం బెటర్.
1: అట్లా మేడం, అట్లా ఒకటి మళ్ళీ వీర్యంలో తేడా అవుతుంది మేడం.
0: ఏమా
1: అంటే ఇప్పుడు వీర్యం ఉంటాయి కదా.
0: ఓకే.
1: అంటే మేము అంటే అగ్రికల్చర్ పని చేస్తాం, వ్యవసాయం.
0: ఓకే.
1: అంటే మేము ఖచ్చితంగా నైట్ పూట డ్రింక్ చేస్తుంటాం కదా మేడం.
0: అవును.
1: అంటే బాగా నాకు శరీరంలో హీట్ ఉంటది మేడం నాకు ఎక్కువ.
0: ఓకే.
1: అప్పుడు అది వాటికి ఎండాకాలం ఉన్నారు, అది నీరు లాగా వస్తుంది కంటి.
0: ఓకే. సో ఏంటి అని అంటే
1: వర్షాకాలంలో మేడం, వర్షాకాలంలో ఏమవుతుంది గట్టిగా వస్తుంది.
0: ఓకే. సో అది ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వీర్యము పల్చగా రాకుండా గట్టిగా రావడము ఇలాంటివన్నీ ఉంటాయి, మార్పు ఉంటుంది. సో అది ఏంటి అనేది ఒకసారి సీమెన్ టెస్ట్ లో మనం కనుక చూస్తే పస్సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని సెక్రిషన్స్ ప్రాపర్ గా రానప్పుడు కూడా ఇట్లా థిక్గా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి ఎవరైనా ఆండ్రాలజిస్ట్ ని కలిస్తే మేబీ టెస్ట్ అన్ని చూస్తారు, చూసి మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా అట్లాంటివి ఏమైనా ఉంటే

0: చూస్తారు. ఒక్కొక్కసారి ఏమీ కూడా రీజన్ ఉండకపోవచ్చు, అది ఒక్కొక్కసారి పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు. ఆండ్రాలజిస్ట్ అని ఉంటారు, సో వాళ్ళని కలవచ్చు.
1: అంటే ఆండ్రాలజిస్ట్ ఎవరు?
0: ఆయన ప్రత్యేకంగా జెంట్స్ కి ఫర్టిలిటీ యాంగిల్ లో చూస్తారు.
1: ఓహో, ఆండ్రాలజిస్ట్ అంటే జెంట్స్ కి సంబంధించినటువంటి
0: స్పెషలిస్ట్
1: ఉంటారు. వారిని కలిస్తే సరిపోతుంది.
0: కరెక్ట్ అండి. హలో.
2: హలో మేడం.
0: చెప్పమ్మా.
2: ఇప్పుడు మా అబ్బాయికి ఇంకో పిల్లలు కాలేదండి.
0: ఓకే.
2: అయితే మొన్న దారి గుంటూ పోతుంటే సైడ్ చాలా దారి పడతాం కదా.
0: అవును.
2: పడ్డప్పుడు ఒక బీజం చిక్కి చిన్నగా.
0: ఓకే.
2: అయితే ఇప్పుడు దానికి ఏమైనా ట్రబుల్ అవుతుందా అని అడుగుతున్నా.
0: అవునమ్మా, మీరు అడిగింది కరెక్టే. ఒక్కటైతే ఏం కాదు, ఇంకొకటి ఉంది కాబట్టి మనకి అది ఒక్కటైనా సరిపోతుంది. కాకపోతే రెండోది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒకసారి వీర్యం పరీక్ష, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకొని మనం నిర్ధారించుకోవచ్చు అవతల బీజం పనిచేస్తుందా లేదా అనేది.
2: అయితే ఒకటి బీజం చిన్నగా అయింది కదా.
0: అవును.
2: నరం ఉంటుంది కదా, నరం గురుసా.
0: అయితే తప్పకుండా డాక్టర్ని కలవాలమ్మా. అక్కడ ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అయిందా, అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందా, రక్తం గడ్డగట్టిందా ఏంటి, అవన్నీ కూడా చూడాలి. దెబ్బ తగిలింది అంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి లోకల్గా ఎగ్జామినేషన్ చేయించుకోండి, అవసరమైతే స్కాన్ కూడా చేయించుకోవాలి. మీరు మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా చూపించుకోవచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
1: శ్రోతల లైన్లో ఉన్నారు.
0: హలో.
3: హలో.
0: యా చెప్పండి.
3: మేడం నమస్తే. మేడం
0: చెప్పండి.
3: మేడం నా ఏజ్ వచ్చేసి 28.
0: చెప్పండి.
3: అది నాకేమైంది అంటే ఇంట్లో పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటున్నాను మేడం.
0: ఓకే.
3: నార్మల్ టెస్టిస్ అనేది బానే ఉంది, అంటే వర్క్ అయితే బానే అవుతుంది మేడం. కాకపోతే సైజ్ చిన్న అంటారా మేడం, దాని దగ్గర డిస్అడ్వాంటేజ్ అయ్యి నాకు నేనే కొంచెం కుంగిపోతున్నట్టు కొంచెం బాధపడాల్సి వస్తుంది మేడం.
0: అదేనా, అదే అన్న నా అపోహలు వద్దు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్ గానే సైజ్ చూస్తారు, కరెక్ట్ ఉంది లేని చెప్తారు. అది కూడా కాదు అని అంటే ఇంకా వాళ్ళు అవసరమైతే స్కాన్ కూడా చేయిస్తారు, కానీ పరీక్షలోనే తేలిపోతుంది మనకి అది నిజంగా మీరు అనుకుంటున్నట్టు చిన్నగా ఉందా నార్మల్ గా ఉందని.
3: సో అసలు చెప్పుకోలేక ఎక్కడైనా హాస్పిటల్ పోయినా కూడా మళ్ళీ మెడిసిన్ ఏమని ఇస్తే మళ్ళా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా మేడం.
0: అవును. సో ఏం మెడిసిన్స్ ఇవ్వరు, అసలు నార్మల్ ఉందా లేదా అని పరీక్షలోనే మనకు తేలుతుంది. సో ఒక్కసారి
3: ఇంట్లో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మళ్ళీ అది ఒక బాధ అవుతుంది అని.
0: అవును.
3: ఏం చెప్పుకోలేక చేయలేక.
0: అవును, అర్థమైంది.
3: బాధపడాల్సి
0: ఏమి ప్రాబ్లం లేదన్నా, మీరు సందేహం లేకుండా దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర అయినా మీ అనుమానం చెప్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. టెస్ట్ చేస్తే మామూలుగా టెస్టింగ్ లోనే తెలిసిపోతుంది, అనుమానం అంటే అప్పుడు స్కాన్కి వెళ్ళచ్చు. సరే.
1: శ్రోతలు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఎక్కువ మంది మరి మగవారు ఫోన్ చేయడం జరిగింది, అంటే ఇంకా స్త్రీలలో ఈ విషయం మాట్లాడడానికి మొహమాటం ఉంది అని మనం గుర్తించగలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి సామాజిక ముద్ర కొన్ని తరాల నుండి అనుకోవాలి మనకి ఇది ఏర్పడింది కాబట్టి త్వరగా పోగొట్టడం అనేది కష్టతరమైతే కాదు కానీ పోగొట్టుకోవాలి. స్త్రీలలో కూడా ఈ అనుమానాలు కానీ ఇటువంటి సామాజిక ముద్ర నుండి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వారిలో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మగవారు చక్కగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ సమస్యని చెప్పగలిగారు, వాళ్ళు సొల్యూషన్ను మరి తీసుకోగలిగారు మీ నుండి. మరి చివరిగా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి మా శ్రోతలకు?
0: ఏదైనా ఫస్ట్ మనది మన
1: అంటే చిన్న బాబు ఇప్పుడు కూడా మదన పడుతున్నాడు మానసికంగా,
0: ఏ అనుమానాలున్నా డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుమానాలని నివృత్తి చేసుకోండి. మీలో మీరు కుంగిపోవడం అనేది కరెక్ట్
1: కరెక్ట్ కాదు, ఎందుకంటే మానసిక సమస్య కూడా దాని మీద ప్రభావం
0: చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువది.
1: రైట్.
0: అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ చిన్న చిన్న సలహాలతో కూడా మీకున్న సమస్యలను నివృత్తి చేయగలరు. మేజర్గా ఉన్నవి చాలా తక్కువ, చిన్న చిన్న మార్పులతో మనము ఈ సంతాన సాఫల్యం అనేది చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో అపోహలతోటి భయము వీటితోటి ఇంట్లో ఉండిపోకండి, వెళ్ళి సలహాలు తీసుకోండి. నేను ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్పట్లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి సలహాలు తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మనకి టైంకి ఆ పిల్లలు పుట్టడం అనేది ఈజీ అవుతుంది.
1: ఎస్ మ్యామ్. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు సమానమైనటువంటి ప్రతిదానికి అర్హులండి. కాబట్టి సంతానాలు ఏమి కూడా ఇద్దరిది పాత్ర ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళండి, చక్కటి మరి సొల్యూషన్ తీసుకోండి, మీ యొక్క కుటుంబాలని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, నమస్తే.
4: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు దాటింది. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం.
7: కితనీ సబ్కి క్యా జిమ్మేదారీ బంతి హై ఘర్ పరివార్ వాలో కి సమాజ్ కి ఔర్ దూసరా కి జబ్ ఆప్ ఇస్ నౌకా విహార్ కే లియే జాయే ఔర్ నావిక్ కా కామ్ మత్లబ్ మచ్వారో కా కామ్ కర్నే జాతే హై తో పెహలీ షర్త్ యే కి తైరనా ఆనా చాహియే కి బినా తైరే నదీ మే ఛలాంగ్ నా లగాయే కి హమ్
8: వైసే భీ జబ్ హమ్ కిసీ పర్యటన స్థల పర్ జాతే హై జహాన్ నదీ ఝీల్ ఝర్నే ఐసీ చీజే హోతీ హై ఔర్ వహాన్ పర్ జబ్ హమ్ నావ్ కి సైర్ కే లియే జాతే హై తో సురక్షా కే తౌర్ పర్ హమే ఏక్ జాకెట్ దియా జాతా హై పెహన్నే కే లియే కి అగర్ కభీ కుచ్ దుర్ఘటనా హో तो वहां आप सुरक्षित रहें. लेकिन उसके अलावा एक नाविक इस तरह का मौजूद हमेशा रहता है कि अगर कोई दुर्घटना हो तो अधिकतम लोगों को वो बचा कर ला सके. और बहुत ही उनकी कठिन जिंदगी होती है, उनके बारे में लोगों को उनकी सुरक्षा के लिए जागरूकता हो, इसीलिए इस तरह के खास दिन जो है वो हम मनाते हैं.
7: और कई बार क्या होता है कि जब नौका विहार के लिए लोग निकलते हैं तो बहुत सारे जो नाविक होते हैं वो नाव पर जहाँ पर ये सुरक्षा जैकेट नहीं देते हैं, कम होते, 2-4 होते हैं और 15-20 लोगों को बिठा देते हैं, तो ये बहुत खतरनाक होता है. जो लोग बैठते हैं कहीं पैसों की बचत के चलते, कहीं समय की बचत के चलते बैठ जाते हैं, उनको ख्याल रखना चाहिए कि आपकी ज़िंदगी ज़्यादा कीमती है, न कि आपके धन की धन. तो ये ध्यान रखें. अक्सर किसी जगह पर जब जहाँ पर कहीं भीड़ भाड़ इकट्ठी होती तो अमूमन ये घटनाएं सुनने को मिलती हैं कि फला जगह पर नौका डूब गई. तो ये ऐसी घटनाओं को कम करने के लिए बहुत ज़रूरी है. हालांकि इस तरह की आपदाएं अब कम हो रही हैं क्योंकि सरकार की ओर से भी मुहिम चलाई जा रही है कि एक तो सुरक्षा जैकेट बहुत ज़रूरी कर दिया है और जगह जगह पर उनकी टीम काम करती है, नदियों में जाती रहती है कि कहीं ऐसी दुर्घटना हो तो उन्हें बचाया जा सके.
8: तो इससे जुड़े कोई अगर अनुभव है हमारे सुनने वालों के तो वो हमें लिखकर अवश्य भेजें. इसके अलावा आज जिन विषयों पर बातचीत हम करने वाले हैं, हम बता दें कि अगर आपने घर में कुछ पौधे लगाने के आप शौकीन हैं या आप कोई खेती भी करते हैं तो कीट जो लग जाते हैं, जो कुछ कीड़े हैं ना जो लग जाते हैं जो फसल को नुकसान पहुँचाते हैं, आपके घरेलू पौधों को भी नुकसान पहुँचाते हैं. तो आज तो हम सिर्फ घरेलू पौधों के बारे में बात करने वाले हैं. आपने घर में अपने गार्डन छोटा सा बगीचा बनाया, छत पर एक बगिया बनाई है, तो उनको बचाने के लिए क्या घरेलू उपाय कर सकते हैं, इसके बारे में हमारे सुनने वाले जरूर हमसे साझा करें. और शादी ब्याह एक ऐसा बहाना होता है जब बहुत सारे सगे संबंधियों से मुलाकात हो जाती है हमारी। कई बार तो हमें शादी में जाते ही इसलिए हैं कि अरे वो मौसी आएंगी, वो मामा आएंगे, वो ताऊ आएंगे, या उनके बच्चों से मुलाकात नहीं हुई होती है तो उनसे मिलना जुलना भी हो जाता है
7: और बहुत सारे दोस्त मित्र मिलेंगे तो चलते हैं, और वो जो इकट्ठे टीम बना के दल बना के जाना वो एक अलग अनुभव होता है, क्योंकि अमूमन अकेले अकेले ही जाना होता है। लेकिन शादी ब्याह में कई टीम बन जाती है, भाई दफ्तरों से भी जब लोग किसी की शादी में जाते हैं तो कहाँ मिले, फला जगह पे मिलते हैं और सब झुंड बना के जाते हैं, तो उसका एक अलग अनुभव होता है। तो हम ये जानना चाहते हैं कि हमारे श्रोताओं के इस मामले में क्या अनुभव है कि वो जब शादी ब्याह में जाते हैं तो उन्हें किस तरह की फीलिंग होती है, कौन सा एहसास होता है, उन एहसासात को यहाँ पर साझा करें विविध भारती के फेसबुक पेज पर जाकर।
8: और आज होगी कहानी पद्मश्री की, इसके अंतर्गत जिनका परिचय हम करा रहे हैं ये हैं रमीला बेन राय सिंह भाई। तो बातें विस्तार से होंगी, लेकिन ममता जी एक गीत पहले सुन लेते हैं।
7: सुनते हैं ये गाना।

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో

పాటతో ఈ సినీని ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:30. ఇప్పుడు విందాం కొన్ని లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: వయసు ముసిరెను మనసు మెరిసెను.
1: తోడు దొంగలు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆపించిన ఈ పాటతో ఈ సినీ రంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్త ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు
2: నమస్కార్ ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. आज संविधान हत्या दिवस है. इस अवसर पर देश भर में विभिन्न कार्य

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫన్ కుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరంగా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట్ర కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్

0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
0: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో 2K1 అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ
0: వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇంద్రమ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్ వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 100,000 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్ధమైన ఓటర్ల నమోదులను తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను, పార్టీ ప్రతినిధులను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాత ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా జూలై 31 తేదీన విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు, కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన ఛాత్రోస్కి గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక అభివృద్ధిపై వినూత ఆవిష్కరణలను ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు.

0: తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ZBHS ఓజీఆర్ఎం పాఠశాల HHVR 2025-26 గాను జాతీయ స్థాయిలో 23 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్స్ జాబితా సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో SIR ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర వైశ్విక సమస్యానాం మధ్య దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచె వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశ ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబల భూకంప ఆగత యేన బహూని భవనాని పతితాని దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృత. దక్షిణాఫ్రికాదేశ ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరె దక్షిణ కొరియా దేశం 1-0 పరాజయత్. అపి చ అద్య సాయంకాలే మ్యాంచెస్టర్ నగరె ICC మహిళా T20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఏ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. 1975తమే వర్షే జూన మాసస్య 25 దినాంకే యదా భారతస్య సంవిధానస్య పదదలనం జాతం తదా కిం జాతమితి ఏతద్దినం స్మారయతి. ఆపాతకాలే ఆధిక్యేన పీడితాయ ప్రత్యేకస్మై జనాయ శ్రద్ధాంజలిం దాతుం అపి ఏషః దివసః అస్తి. उपराष्ट्रपति सी पी राधाकृष्णन प्रधानमंत्री नरेन्द्र मोदी गृहमंत्री अमित शाह च अद्य आपातकालस्य काले लोकतांत्रिक मूल्यानां रक्षणार्थं दृढ़तया स्थितेभ्यः सर्वेभ्यः श्रद्धांजलिं अर्पितवन्तः। सामाजिक प्रसार माध्यमे प्रधानमंत्रिणा मोदिना उक्तं यत् आपातकालः संविधानस्य उपरि प्रत्यक्षः आक्रमणः आसीत्। सः अवदत् यत् अवसरेस्मिन् नागरिक स्वातन्त्रस्य निलंबनम्, अभिव्यक्ति स्वातन्त्रस्योपरि प्रतिबन्धः, राजनैतिक नेतॄणां, पत्रकाराणां, सामाजिक कार्यकर्तॄणां च वन्धनम् अभवत्। भाजपेति दलेन अद्य आपातकालस्य विषये कांग्रेस पक्षस्य उपरि प्रहारं कुर्वता भारतीय इतिहासस्य कृष्णोध्यायः इत्युक्तम्। नवदेहली नगरस्य पार्टी मुख्यालये प्रसारमाध्यमान् संबोधयन् भाजपेति दलस्य वरिष्ठः नेता रविशंकर प्रसादः अवदत् यत् आपातकालस्य तात्कालीन प्रधानमंत्री इंदिरा गांधी वर्यायाः आसन्दं रक्षितुं न्यायपालिकायाः उपरि आक्रमणं जातं, प्रसारमाध्यमानि पीडितानि, विपक्षस्य नेतारः कारावासिनश्च कृताः। आपातकाले प्रधानमंत्रिणः नरेन्द्र मोदीवर्यस्य भूमिकायाः प्रशंसां कुर्वन् श्रीप्रसादः अवदत् यद् मोदीवर्यः गुजराततः उत्तरभारतं यावत्

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. ఇందులో ముందుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారు ఇలా తెలియజేస్తున్నారు, ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి, ఇంటింటి సర్వే ప్రారంభమైంది, పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర స్పెషల్ ఇన్సెంటివ్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టడం జరిగింది. జూలై 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా పిఎల్ఓ రుక్మిణి సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి గారిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించడం జరిగింది. వీటిని పూరించి ఒక ఫారం తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ను కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ పాల్గొన్నారు. ఇక అంతర్జాతీయ

మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేక దినంగా ఈ నెల 25/6/2025 పాత కలెక్టర్ మైదానం నుండి న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి న్యూ అంబేద్కర్ భవన్ మీటింగ్ హాల్ నందు జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు జిల్లా సంక్షేమాధికారిణి సౌందర్య గారు విచ్చేసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా పాఠశాల మరియు కళాశాలల విద్యార్థులకు యువతకు సందేశాన్ని మరియు సూచనలు అందజేశారు. తదుపరి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాష్ట్ర కార్యాలయం మరియు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన గూఢప్రతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించడమైనది. ఇట్టి కార్యక్రమంలో గౌరవనీయులు జిల్లా సంక్షేమాధికారిణి డి సౌందర్య గారు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల గారు, డాక్టర్ కేశవులు, డాక్టర్ రవితేజ, సిడిపిఓ ఐసిడిఎస్ నిజామాబాద్ అర్బన్ గాలి, విజయలక్ష్మి గారు, రూరల్ సిపిడిఓ ఫర్హత్, ఆర్మూర్ సిపిడిఓ భార్గవి, బోధన్ సిపిడిఓ నందిని, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది నదీం, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు గారు, డిడబ్ల్యూఓ సిబ్బంది మరియు జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల జీజీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి విద్యార్థులు, ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆల్ ఫోర్ట్స్ కాలేజ్, కాకతీయ కాలేజ్ మరియు ఇతర ప్రభుత్వ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, సూపర్వైజర్లు, జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర స్థాయి నుండి నియమించబడిన కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీ షేక్ వసింగ్ గారు పాల్గొని చివరగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్రతిజ్ఞను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారని జిల్లా సంక్షేమాధికారి మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ నిజామాబాద్ గారు తెలియజేస్తున్నారు. సమాచార దర్శిని విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు విందాం సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా తెనాలి రామకృష్ణ ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ జయదేవ కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

వినపట. స్వయం కృషి ఈ చిత్రం కోసం రమేష్ నాయుడు సంగీతాన్ని అందించగా ఎస్పి శైలజ ఆలపించిన గీతం అది. కార్యక్రమం ఇప్పుడు వినండి. స్వాతి ముఖ్యం

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిధమవ మగరిసరిచు కుల అసదృశ విక్రములు సగరిగ మనిధ మని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాగిడత కజణుత వసపరిచు కుల

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి ఈ సినిరంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కొద్ది క్షణాలు. వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్, నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అనంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దాణా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దాణా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కానీ పచ్చగడ్డి దాణా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే, రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాస్ మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట, అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా దాంట్లో మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంసకృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటుంది. దాన్ని చాపింగ్ చేసుకొని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం, మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం అన్ని విధాలుగా మంచి, పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా, ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి. ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దాణా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవుకి కానీతే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దాణాని, దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దాణా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, 1 లీటర్కి పాలుకి 400 నుంచి 500 గ్రాములు దాణా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దాణా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్నగడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మన చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షికలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు మనకి ఒక్కసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుకలు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుకలు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట. దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు. వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకుని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు. ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ప్రసార వివరాలు. ఈ రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాలు చూద్దాం. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్త ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం మరియు రైతు రిజిస్ట్రీ, దీని గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుతురు శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందూర్ రెడ్డి గారు ఇందూధర్ రెడ్డి గారు తెలియజేసేటటువంటి వివరాలు. ఇక 7:45 నుండి 8:45 వరకు 103.2 మెగాహెర్ట్స్పై ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్లో భాగంగా భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఆటపై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నుండి ప్రత్యక్ష ప్రసారం. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వికసిత్ భారత్ కార్యక్రమం 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 నుండి 8:45 వరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలిసిన పాటలు వినవచ్చు. ఇక 8:45 ఎప్పటిలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మరియు 103.2 మెగాహెర్ట్స్పై హిందీలో వార్త ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 9:15 103.2 మెగాహెర్ట్స్పై ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఆటపై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం, ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై 9:15 స్పాట్లైట్, ఇక 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక 10:00 నుండి 11:00 వరకు సినీ రంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం అనంతరం 11:10 మా ఈనాటి ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమం వాళ్ళు చూద్దాం. ఉదయం 6:52 వందే మాతరంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని ప్రసారం అవుతుంది. ఇందులో శ్రీదేవి స్తుతి భక్తి గీతాలు వినవచ్చు. 6:40 సుక్తి సుధ మీకు వినిపిస్తారు మహమ్మద్ గౌస్ ఖాన్ గారు. ఇక 6:45 ఎప్పటిలాగే తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇక 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో, 7:30 డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారి సూచనలు వినవచ్చు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ సీన్ నాయక్ గారి డాక్టర్ రవితేజ గారి సూచనలు వినవచ్చు. డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారి సూచనలు వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, ఇక 8:30 మహిళావాణి మహిళల కార్యక్రమం ఉంటుంది. 9:00 హృదయ రాగాలు శ్రోతల వాట్సాప్ ద్వారా తోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 10:00 నుండి విద్వార్తి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న

0: ఆకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి హైదరాబాద్.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
4: కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ఎలినో ప్రభావం మరియు పంటల పరిస్థితి, ఇంకా రైతు రిజిస్ట్రీ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రురు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు.
5: అందరికీ నమస్కారం. ఆకాశవాణిలో రైతు కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. భారత వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంటుంది అని, దానివల్ల తక్కువ వర్షపాతాలు నమోదవుతాయని మనం మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనే ముందుగానే మనకు సమాచారం అందింది. ముందుగా ఎల్నినో ప్రభావం అంటే ఏంటి, ఆ ఎల్నినో అనే పరిస్థితి ఎలా వస్తుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి సముద్రంలోని నీరు కూడా ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనకు ఎల్నినో ప్రభావం వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు సముద్రంలోని నీరు అధికంగా వేడి అవ్వడం వలన మనకు భూమికి మరియు సముద్రానికి ఉండే ఆ పీడనం, ప్రెషర్ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకు రాబో సముద్రం పై నుండి వచ్చే నైరుతి ఋతుపవనాలు అయితేనేమి, గాలులు అయితేనేమి వేగం తగ్గుతుంది. పీడనం తగ్గడం వలన వాటి వేగం కూడా మనకు తగ్గుతుందన్నమాట. దానివల్ల ఆ వచ్చే ఋతుపవనాలు చాలా మెల్లిగా రావడము మరియు తక్కువ మేఘాలను, వర్షం కురిసే మేఘాలను తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఆ భూమి పైన మనకు వర్షం కురవాల్సిన దానికంటే కూడా తక్కువ నమోదయ్యే ఆస్కారం ఉంది. ఇది ఎల్నినో ప్రభావం. మనకు ఈ సంవత్సరం మనకు ఎల్నినో ప్రభావం నమోదయ్యే ఆస్కారం ఉంది అని ముందే చెప్పారు. అంతేకాకుండా ఎల్నినో వచ్చిందని కూడా మనకు

0: భారత వాతావరణ శాఖ మనకు సమాచారం అందించింది. ఈ సంవత్సరం నుండి మనకు 3 నుండి 5 సంవత్సరాలు కూడా మనకు ఈ ఎల్నినో ప్రభావము ఉండే ఆస్కారం ఉంది. ఇక ఎల్నినో పరిస్థితుల వల్ల మన తెలంగాణకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 23 వరకు మనకు మెల్లిగా రావడము, తెలంగాణ అంతటా విస్తరించడానికి మనకు జూన్ 23వ తారీఖులో మనకు అదంతా వ్యాపించాయి అన్నమాట. దీని వలన వర్షాధార పంటలు వేసుకునే రైతులందరూ కూడా మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలోనే మనకు వర్షాధార పంటలు పత్తి అయితేనేమి కంది అయితేనేమి వేసుకునే రైతులందరూ కూడా పంట కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యమైతే వస్తున్నాయి. ఇంతేకాకుండా గత నెలలు మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో మనము ఎండాకాలంలో చూసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి ఈ సంవత్సరము. అంతేకాకుండా ఏప్రిల్ మే నెలల్లో పడవలసిన 1-2 వర్షాలు కూడా ఈసారి మనకు ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. దాని వలన మనకు భూమి అంటే నేల దుక్కి దున్ని నేల తయారు చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా రైతులకు ఆలస్యమైన ఇబ్బందులు కూడా కలిగించాయి. ఇటువంటి తరుణంలో రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలను ఉపయోగించుకొని ఇక రైతు సన్నద్ధం కావాలి. ముందుగా రైతులు వర్షాలు పడిన వెంటనే విత్తనం వేయకుండా ఒక నాగలి పెట్టు సాలు తడిసిన తర్వాత, అంటే సాంకేతికంగా మామూలుగా 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే రైతు విత్తనం పెట్టుకోవాలని మనం చెప్తా ఉన్నాం. దీని వలన రైతుకు పంట మొలక శాతం మంచిగా ఉండి వేరు వ్యవస్థ కూడా లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. దాని వలన రాబో బిడ్డ పరిస్థితులు ఏమన్నా ఉంటే ఆ మొక్క తట్టుకునే శక్తి అధికమవుతుంది. ఈ విధంగా ప్రధానంగా రైతు విత్తనం వేసే సమయంలో మాత్రం నాగలి పెట్టు సాలు, అంటే వర్షం పడ్డ తర్వాత 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే విత్తనం వేసుకోవాలని రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇకపోతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి సాగు చేసే రైతులు వరికి బదులు 6 తడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనకు వర్షాలు తక్కువ నమోదయ్యే ఆస్కారం ఉంది. దానివల్ల రాబో రోజుల్లో బోర్వెల్స్ పై ఆధారపడి ఎవరైతే రైతులు సాగు చేస్తూ ఉన్నారో ఆ బోర్లు కూడా మనకు నీరు తగ్గే ఆస్కారం ఉంది, భూగర్భ జలాలు కూడా తగ్గే ఆస్కారం ఉంది. దానివలన మనకు పంట మధ్య సమయంలో కష్టకాలం వచ్చే, అంటే నీరు తక్కువయ్యి పంటలు ఎండిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వరికి బదులుగా 6 తడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరియు వరి వేసుకునే రైతులు తక్కువ కాల పరిమితి గల రకాలు వేసుకోవాలి. అంతేకాకుండా వరిని కూడా 6 తడి పంటల్లాగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటాము, అంటే నీరు ఉంచి మళ్ళీ తీసేసి మనము ఆ విధంగా సాగు చేసుకున్నట్టయితే తక్కువ నీరుతోనే మనము వరి సాగు చేసుకునే దానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా రైతులు సాగు చేసుకోవాలని కోరుతా ఉన్నాము. ఇక మొక్కజొన్న వేసుకునే రైతులు బెట్టను తట్టుకునే హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. పంట కాలంలో బెట్ట పరిస్థితులు అట్లా వచ్చినప్పుడు 2% యూరియా ద్రావణం పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా బెట్ట తర్వాత వర్షాలు కురిస్తే మనం బూస్టర్ డోస్ ఆఫ్ యూరియా అంటాము, అంటే వర్షాలు కురిసిన తర్వాత ఎకరానికి 30 కేజీలు యూరియా వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే పంట నష్టాన్ని నుండి బయటపడి, అంతేకాకుండా ప్రధానంగా కలుపు లేకుండా పంటలన్నీ కూడా అంతర్కృషి చేసుకోవాలి సమయానికి. దానివల్ల నీరు నేల సంరక్షించబడతా ఉంటాయి. ఇక సోయాబీన్ వేసుకునే రైతులు ప్రధానంగా సోయాబీన్లో విత్తనం పెట్టేటప్పుడే రైతు మొలక శాతం అధికంగా రావడానికి 50 మిల్లీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మాత్రమే విత్తనం పెట్టుకోవాలి. బెట్ట సమయాల్లో కలుపు లేకుండా అంతర్కృషి చేసుకోవాలి. అంతేకాకుండా పంట కాలంలో బెట్ట పరిస్థితులు వస్తే 2% యూరియా ద్రావణం మనం వేసుకోవాలి. ఇక రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకోవచ్చు లేదా కంది వేసుకోవచ్చు ప్రధానంగా. కాబట్టి రైతులందరూ కూడా వరికి బదులుగా 6 తడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ విధంగా అన్ని పంటల్లో కూడా పంట కాలంలో కలుపు లేకుండా అంతర్కృషి చేసుకొని ఇవన్నీ మెలకువలు పాటిస్తే మనం పంట సమయంలో అధిక దిగుబడులు నమోదు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కావున రైతులందరూ కూడా ఈ సూచనలు సలహాలు పాటించి లాభదాయకంగా వ్యవసాయం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇకపోతే రైతుల సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ పథకాల ప్రయోజనాలు నిజమైన రైతులకు సరైన సమయంలో చేరాలంటే రైతుల వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద ఉండాలి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద రైతు రిజిస్ట్రీ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. రైతు రిజిస్ట్రీ అనేది భారతదేశంలోని ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును కల్పించే వ్యవస్థ. మనకు వ్యక్తిగత గుర్తింపుగా ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి రైతుకు కూడా గుర్తింపునిచ్చే ఫార్మర్ ఐడి అనేది రైతు రిజిస్ట్రీ ద్వారా లభిస్తుంది. ఈ ఫార్మర్ ఐడికి రైతు పేరు, ఆధార్, భూమి వివరాలు, సాగు వివరాలు వంటి సమాచారం అనుసంధానం చేయబడుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే రైతు రిజిస్ట్రీ అనేది రైతులకు సంబంధించిన ప్రామాణిక డిజిటల్ డేటాబేస్. ఇదంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండబోతుంది. రైతు రిజిస్ట్రీ మన దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టుగా కొన్నిసార్లు అర్హులైన రైతులకి ప్రయోజనాలు అందలేకపోతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు రైతుల వివరాలు వివిధ శాఖలతో విడివిడిగా ఉండడం, రెండవది భూమి రికార్డుల్లో మార్పులు నమోదు కాకపోవడము, ఒకే రైతు వివరాలు అనేక చోట్ల వేరువేరుగా ఉండడము. దీనివల్ల అర్హులైన రైతులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కావున రైతు రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాలు ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన ఫార్మర్ ఐడి ఇవ్వడం, మరియు పథకాలు వాటి యొక్క ప్రయోజనాలు నేరుగా అర్హులైన రైతులకు చేరవేయాలి. మూడవది తప్పుడు లబ్ధిదారులను తగ్గించి నిజమైన రైతులకు ప్రయోజనాలు అందేలా చేయడం దీని యొక్క ప్రధాన లక్షణం. ఇకపోతే భవిష్యత్తులో రైతులకు అవసరమైనటువంటి డిజిటల్ సేవలు ఒకే వేదికపై రైతులకు అందించడం కూడా ఈ యొక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇకపోతే ఈ రైతు రిజిస్ట్రీలో రైతులందరూ కూడా వారి పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ వివరాలు, మొబైల్ నెంబర్ వివరాలు, భూమి సర్వే నెంబర్లు, విస్తీర్ణము, సాగు చేస్తున్నటువంటి పంటలు, వారి యొక్క గ్రామము, మండలము, జిల్లా వివరాలు, ఇక ఇతర వ్యవసాయ సమాచారం ఏదైనా ఉంటే అందులో పొందపరుస్తారు. ఇవన్నీ కూడా రైతులకు రైతు రిజిస్ట్రీ ఫార్మర్ ఐడికి అనుసంధానం చేయబడతాయి. రైతులకు ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే ఆస్కారం ఉంది. ముందుగా పిఎం కిసాన్ వంటి పథకాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా రైతులకు గుర్తింపు స్పష్టంగా ఉంటుంది కాబట్టి దానివల్ల పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతాయి. ఇక వరదలు, కరువు, వడగళ్ళు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతులను త్వరగా గుర్తించి వారికి నష్టపరిహారం అందించేదానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పంటల బీమా విషయానికి వస్తే వాటి క్లెయిమ్స్ ఏవైనా ఉంటే పరిష్కారం వేగవంతమవుతాయి. వ్యవసాయ రుణాలైనా, కిసాన్ క్రెడిట్ కార్డు అయినా ఇటువంటివన్నీ కూడా సులభతరమవుతాయి. ఇంతేకాకుండా రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేదానికి మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా వారి యొక్క అన్ని విషయాలు మనకు ఫార్మర్ రిజిస్ట్రీలో పొందుపరిచి ఉంటాయి కాబట్టి సులభమయ్యే ఆస్కారం ఉంది. వీటన్నింటిని చేయడం వల్ల ప్రభుత్వాలకు సమయం ఆదా అవుతూ ఉంది, రైతులకు కూడా నేరుగా ప్రయోజనాలు అందుతూ ఉన్నాయి. ఇక రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం కోసం రైతులు వారి యొక్క ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబరు, వారి యొక్క పట్టాదారు పాస్బుక్ వివరాలు లేదా భూమి వివరాలు, ఏవైనా అవసరమైనటువంటి బ్యాంక్ వివరాలు కూడా తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్థాయి పంచాయతీ లేదా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే మీకు ఆ ఫార్మర్ రిజిస్ట్రీలో మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. నమోదు సమయంలో ఆధార్ ధృవీకరణ కూడా జరుగుతుంది. దీనివల్ల భూమి రికార్డులతో సరిపోల్చి ఫార్మర్ ఐడి రూపొందించబడతా ఉంది. ఇక రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆధార్లో పేరు, భూమి రికార్డులో పేరు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆధార్కు అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్ను వాళ్లకు ఇవ్వవలసి ఉంటుంది. ఇక భూమి రికార్డులో పొరపాట్లు ఉంటే ముందుగానే సెర్చ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మనకు సులభంగా మనకు ఫార్మర్ రిజిస్ట్రీలో మనం నమోదు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈ రైతు రిజిస్ట్రీలో మనం నమోదు చేసుకున్న తర్వాత భవిష్యత్తులో పంటల నమోదు, పంట బీమా, సబ్సిడీలు, రైతు రుణాలు, విపత్తు సహాయము, మార్కెట్ సమాచారము, వాతావరణ సూచనలు వంటి అనేకమైనటువంటి సేవలు కూడా రైతుకు సులభంగా అందించేదానికి ఆస్కారం అవుతుంది. కావున రైతు రిజిస్ట్రీ అనేది రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, ప్రభుత్వ సేవల పారదర్శక అమలుకు ఒక ముఖ్యమైన అడుగు. ఇంకా నమోదు చేసుకోకుంటే మీ సమీప వ్యవసాయ అధికారులను లేదా గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదించి మీ వివరాలను నమోదు చేసుకోండి. సరైన రైతు గుర్తింపు, సరైన రైతుకు ప్రభుత్వ సేవలు అనే లక్ష్య సాధనతో రైతు రిజిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. కావున రైతులందరూ కూడా ఇటువంటి రైతు రిజిస్ట్రీలో మీరందరూ కూడా నమోదు చేసుకుని లాభదాయకమైన వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
1: ఇంతవరకు మీరు ఎలినో ప్రభావం మరియు పంటల పరిస్థితి, ఇంకా రైతు రిజిస్ట్రీ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రురు సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: सर्वोत्तम రైతు పురస్కారం లభించింది హరికి। హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి।
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు।
1: అదేలా,
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు 1800 1801 551।
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది। అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు।
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు। ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా।
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా।
2: ఖర్చు లేనే లేదు। మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు। సలహాకి కూడా ఖర్చు ఉండదు।
3: నిజంగా
2: 16 నెలల నిజం।
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 551 తో ఉచితంగా సంప్రదించండి। రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్
6: కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు। గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి। పగటి ఉష్ణోగ్రత 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 26 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి। ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి। పగటి గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు। గాలిలోని తేమ ఉదయం 78 నుంచి 90% మరియు మధ్యాహ్నం 47 నుంచి 68% మధ్య ఉండవచ్చు। ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు। కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు। నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి। పసుపు కొమ్ము రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 15,889 రూపాయలు, కనిష్ట ధర 8,009 రూపాయలు, మోడల్ ధర 13,100. పసుపు గోల రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 13,266 రూపాయలు, కనిష్ట ధర 8,425 రూపాయలు, మోడల్ ధర 12,021 రూపాయి. పసుపు చూర రకము క్వింటాల్ 1 ఇంటికి గరిష్ట ధర 11,500 రూపాయలు, కనిష్ట ధర 8,006 రూపాయలు, మోడల్ ధర 10,000 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు। కార్యక్రమంలో ఇప్పుడు వినండి టీకాల ప్రాముఖ్యత మరియు జీవాల పెంపకదారులు ఇంకా పశుపోషకులు జీవాల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగధరయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు।
7: రైతు సోదరులకు నమస్కారం। ఈరోజు మన కిసాన్ వాణి నిజామాబాద్లోని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉన్నాం। ఇక్కడ మనతో పాటు జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగధరయ్య గారు ఉన్నారు। మరి వారిని అడిగి టీకాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్కారం అండి।
8: నమస్కారం సార్।
7: గంగధరయ్య గారు, జీవాల పెంపకదారులు అదేవిధంగా పశుపోషణ చేపడుతున్న రైతులు ఈ టీకాల ప్రాముఖ్యత గురించి ఎట్లాంటి అవగాహన అవసరం అండి?
8: ఆకాశవాణి ద్వారా వింటున్న రైతు సోదరులందరికీ నమస్కారం। ముఖ్యంగా పశువులలో టీకాల ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే పశువుల ఆరోగ్య పరిరక్షణ చేయాలంటే చాలా అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటంటే టీకాలు అనేది అంటువ్యాధులు రాకుండా వీటిని మనం వేయడం జరుగుతుంది। పశువులలో వ్యాధులను నివారించడం అనేది చాలా ముఖ్యం। అంటువ్యాధులు రాకుండా ముందు చేసేదాన్ని టీకాలు, వచ్చిన తర్వాత చేసేది ట్రీట్మెంట్, ఏదన్నా బీమారీ ఏదన్నా వచ్చినప్పుడు చేసేదాన్ని ఏమంటారంటే వ్యాధి అంటారు, వ్యాధి రాకుండా నివారణ కొరకు చేసేదని టీకా అంటారు। ఈ టీకాలు ఏంటంటే మనము రాకంటే మొదలు చేసిన తర్వాత దాంట్లో ఎలాంటి అంటువ్యాధులు రావు, దీనివల్ల ఏదైతే ఉత్పాదక శక్తి పెరుగుతుంది, సంతానోత్పత్తి పెరుగుతుంది, మరి రైతులకు ఆదాయం కూడా సమకూరుతుంది। అందుకనే మేము ఎప్పుడైనా ఏం చెప్తామంటే మీరు సకాలంలో టీకాలు వేయించుకోండి। టీకాలు వేసే ప్రయోజనం ఏంటంటే అంటువ్యాధుల నివారణ, దీంట్లో ఏంటంటే గాలికొంటు కానీ, గొంతు వాపు కానీ, జబ్బవాపు కానీ, బ్రుసిలోసిస్ వంటి వ్యాధులు చాలా ప్రమాదకరమైన వ్యాధులు, ఈ వ్యాధుల నుంచి మనం రక్షణ కల్పించుకోవాలంటే ముందస్తుగా మనం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. దాన్ని వ్యాక్సినేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులోనేమో టీకాలు అంటారు. టీకాల ద్వారా ఇంకో ప్రయోజనం ఏంటంటే మరణాల శాతం తగ్గుతుంది. ఇంతకుముందు వ్యాధులు టీకాలు వేయించినట్టయితే పశువులకు మరణాలు సంభవించే ఆ వ్యాధులు వచ్చి చాలా మరణ చిన్న చిన్న దూడలు ఒక 2 సంవత్సరాల లోపు దాంట్లో గుండెవాపు కానీ జబ్బవాపు కానీ ఇవి వచ్చేవి చాలా మటుకు వీధిలలో పశు సంపద చనిపోయేవి. కానీ ముందు జాగ్రత్త టీకాలు వేసుకుంటే ఏం జరుగుతుందంటే ఈ వ్యాధులు రావు. అయితే ప్రస్తుతము మన దగ్గర ఏంటంటే హెచ్ఎస్, బీక్యూ మరియు జీవాలలో అయితేనేమో ఈటీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నది. ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ అయితేనేమో బ్లాక్ వాటర్లో, బీక్యూ అయితేనే వైట్ ఎనిమల్స్లలో ఈ వ్యాక్సినేషన్ చేస్తాం. ఈటీ అనేది జీవాలలో జరుగుతుంది. దీంతో ప్రయోజనం ముఖ్యంగా ఏముంటుంది అంటే ఎండాకాలంలోనే మేము వ్యాక్సినేషన్ చేసాం అంటే ఎక్చువల్గా తొలకరి జల్లులు పడిన తర్వాత మనకు పశుగ్రాసాలు అప్పుడే చిగురు వచ్చాయి కాబట్టి దాంట్లో అవి తిన్న తర్వాత కొంత పశువులకు ఈ యొక్క బ్యాక్టీరియాకు సూటబుల్ వాతావరణం ఏర్పడి ఈ జీవాల మీదనైతే ఈటీ వ్యాక్సినేషన్ వస్తుంది. అవి గడ్డిన ద్వారా ఈ హెచ్ఎస్బీక్యూ అనేదేమో ఈ బయట కానీ బ్లాక్లు అయితేనేమో ఈ వాతావరణ మార్పులు ఏర్పడిన తర్వాత వ్యాధి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దాంట్లోనే కొంత ఏరియాను సెలెక్ట్ చేసి ఉన్నదో ఎక్కడైతే రివర్ బాండ్ ఏరియాస్ ఉన్నదో ఇంతకుముందు ఎక్కడైతే ఆల్రెడీ ఒక అవుట్ బ్రేక్స్ ఇంతకుముందు వచ్చినాయి ఉన్నాయో లేకుంటే ఇంకా వల్నరబుల్ పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం హెచ్ఎస్బీకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు అయితేనేమో గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే అన్ని పశువులకు చేసేవాళ్ళం, జస్ట్ తొలకరి జల్లులు పడ్డాయి అంటే అన్ని పశువులకు వ్యాక్సినేషన్ చేసే అలవాటు ఉండే. ఇప్పుడు అటు కాకుండా కొద్దిగా మార్పు చేసింది అంటే ససెప్టబుల్ పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో వాటి కొరకే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇప్పుడు మన జిల్లాలో ఒక 65,000 పశువులకు హెచ్ఎస్బీటీ వ్యాక్సినేషన్, ఒక 200,000 జీవాలకు ఈటీ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదే లక్ష్యంగా మొన్నటి వరకు 12 జూన్ వరకు కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా మిగతా పశువులు ఎక్కడైతే మిగిలిపోయిందంటే వాటిని కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని రైతులు వాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒకవేళ మన టీకాలు వేయించినట్టయితే అది గాలికుంటూ కానీ ఇంకా వేరే డిసీజ్ వస్తే పాల ఉత్పత్తి తగ్గుతుంది, సంతానోత్పత్తి పశువులలో కూడా అవి తగ్గుతాయి. కాబట్టి ఇన్ టైంలో మనం వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. దీంట్లో ఇందాక చెప్పినట్టే సంతానోత్పత్తికి కూడా వ్యాధి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ అయితే అటువంటి జరగకుండా ఉండాలంటే సరైన వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. డిసీజు వచ్చిన తర్వాత వేరు, డిసీజు ట్రీట్మెంట్ ఇందాక చెప్పాను కదా ట్రీట్మెంట్ వేరు, ప్రివెన్షన్ వేరు. ప్రివెన్షన్ చేస్తే ఒకవేళ ఏదైనా పశువుకు బీమారి దాన్నే వ్యాధి వచ్చినట్లయితే దానికి ఒక చికిత్స ఖర్చు ఏర్పడుతుంది. చికిత్స చేయాలంటే కనీసం ఒక పశువుకి ఏదైనా ఒక వ్యాధి వచ్చినట్టయితే ఒక 500, 1,000, 2,000 ఖర్చు అవుతుంది. రైతుకు ఆర్థికంగా నష్టం ఏర్పడుతుంది. ఆ నష్టాన్ని నివారణ చేసుకోవాలంటే ముందస్తు వ్యాక్సినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే మనం రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేసుకుంటే మందులో కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆ మందకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ రకంగా మనకు ప్రయోజనం కలుగుతుంటుంది.
7: మరి గంగాధరయ్య గారు, సాధారణంగా రైతులు టీకాలు వేయించుకుంటే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని అనుకుంటారు, మరి ఎంతవరకు వాస్తవం అండి? మరి రైతులకు దీనిపైన ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
8: అవునండి, ఇది జనరల్గా రైతులకు ఉన్న ఒక అపోహ. ఎందుకంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది, టీకాలు వేయించుకోము అనే ఒక మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఫీల్లో వస్తూ ఉంటాయి. కానీ ఎనీ వ్యాక్సినేషన్ వేసినప్పుడు పశువులలో బాడీలో రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరుగుతున్నప్పుడు దాని టెంపరేచర్ పెరుగుతుంది. ఇటువంటి అప్పుడు ఏంటంటే ఒక్కరోజు కొరకు కొంతవరకు తగ్గే మాట వాస్తవం, పాల ఉత్పత్తి కొంతవరకు మట్టుకు తగ్గుతుంది. కానీ నెక్స్ట్ 1 డే నుంచి రికవర్ అవుతాయి. అదే సపోజ్ ఈ 1 డేని లాస్ చూసుకుంటే, సపోజ్ టీకా వేయించకుండా దానికి ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే దానికి మొత్తానికి లాస్ అనేది చాలా ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1-2 డేస్ ఎఫెక్ట్ అవుతుండొచ్చు, కానీ టీకా వేయించినట్టయితే 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, దాన్ని మొత్తం పాల ఉత్పత్తి చాలా మటుకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలలో కూడా వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఒకరోజు జ్వరం వస్తుంది, అంత మాత్రం మనం వ్యాక్సినేషన్ మందు వేయటం కదా. ఎనీ వ్యాక్సిన్ ఎక్కడైనా వేసినప్పుడు కొద్దిగా బాడీ రియాక్షన్ జరుగుతుంది, దాంట్లో కొద్దిగా టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక పూటకు కొద్దిగా తగ్గినా కానీ మీరు ఇమ్మీడియట్ రికవర్ అవుతాయి. అందుకని ఈ చిన్నపాటి దీని కొరకు వ్యాక్సిన్ వేయించకుండా ఉండకూడదు, తప్పక అందరూ టీకాలు వేయించుకోవాలి, మీ పశువు సంపదను రక్షించుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
7: మరి రైతు సోదరులు మీరు ఇచ్చిన సలహాన్ని అది గమనిస్తారు రాసిద్దామండి. అదేవిధంగా మరి గంగాధరయ్య గారు, సంవత్సరం పొడుగునా వివిధ కాలాల్లో పశువులకు అనారోగ్యం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి వీటిని అధిగమించడానికి ఎట్లాంటి టీకాలు చేయించాల్సిన అవసరం ఉందంటారు?
8: అయితే ఇంతకుముందు ఒక సీజనల్గా ఓన్లీ తొలకరి వర్షాలు పడ్డప్పుడు హెచ్ఎస్బికి వ్యాక్సినేషన్ అటువంటి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున మనకు ఒక వ్యాక్సినేషన్ షెడ్యూల్డ్నే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే 4 జూన్ నుంచి 12 జూన్ వరకు హెచ్ఎస్ బీక్యూ ఈటీ దాన్నే గుండెవాపు జబ్బవాపు చిటుకు రోగాలకు ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. దీంట్లో ఏంటంటే హెచ్ఎస్బీక్యూ అనేదేమో క్యాటిలైన్ బఫర్లో అంటే గోజాతి గేదె జాతులు చేసుకోవాలి. ఈటీ వ్యాక్సినేషన్ ఏమో ఎక్కడైతే ఇంతకుముందు కానీ అవుట్ బ్రేక్స్ కానీ అటువంటివి వచ్చినాయి వాళ్ళు తప్పక చేయించుకోవాలి. మళ్ళీ ఏంటంటే తొలకరి జల్లు పడ్డప్పుడు దాంట్లో చిన్నపిల్లలు ఉంటాయి అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. చిన్న చిన్న గడ్డలు అవుతాయని లేకుంటే ఇంకేదో చిన్న ఇబ్బందులు అవుతాయని వాళ్ళు చేసుకోకుండా ఉంటారు. కానీ అటువంటిది కాకుండా తప్పక వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే పీపీఆర్ వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతున్నది. పీపీఆర్ వ్యాక్సినేషన్ మన గొర్రెలు మేకలు అంటే జీవాలు జనరల్గా జీవాలలో చేయడం జరుగుతున్నది. ఈ మన గవర్నమెంట్ తరఫున మొత్తం 100% పాపులేషన్ కాకుండా ఓన్లీ 35% పాపులేషన్ కవర్ చేయాలి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్ చేస్తున్నాం కాబట్టి పాత వాటికి ఆల్రెడీ చేసినాము వాటికి రాదు, కొత్త వాటికి ఎవరైతే పిల్లలు వస్తాయో వాటికి చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక 35% వాటికి వ్యాక్సినేషన్ చేయాలనేది ఒక షెడ్యూల్ ప్రకారం పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే ఎల్ఎస్డి వ్యాక్సినేషన్ 4-5 సంవత్సరాల క్రితము మన చాలా మట్టుకు విలేజ్లలో బొబ్బర్లు అంటే బొడపిల్లలకు ఏర్పడు పుండు ఏర్పడు చర్మం మీద ఇటువంటిది వచ్చింది. దాన్ని ఎల్ఎస్డి అనే ఒక డిసీజ్ దాని పేరు పెట్టడం జరిగింది. చాలా పట్టుకు పశువులలో చిన్న చిన్న గాయాలవుడు అటువంటివి జరిగినాయి. దాని కొరకు ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది. అయితే పెద్దవాడికి ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ కూడా మనకు కనిపించలేదు ఈ వ్యాక్సిన్. కానీ చిన్నపిల్లలు కొత్త అప్పుడే కొట్టిన పిల్లలు ఉంటాయి కాబట్టి ఒక 1-2 నెలల 3 నెలల వయసు ఉన్న వాటికి తప్పక ఎల్ఎస్డి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. వీలైతే 100% అన్నిటికీ చేయించుకుంటే మంచిది. కానీ కొత్తగా పుట్టిన వాటికి మాత్రం తప్పక చేయించుకోవాలి. దీన్ని ఏంటంటే మనకు ఉన్న వ్యాక్సిన్ గోట్ బాక్స్ అనే వ్యాక్సిన్ ఉంటుంది, ఆ వ్యాక్సిన్ ఎల్ఎస్డి కొరకు వాడటం జరుగుతున్నది. జనరల్గా ఇది మన జూన్ జూలై 21 నుంచి 30 జూలై మధ్యలో మనము ఈ చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులు ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవడం. ఇంకోటి ఏంటంటే 1 ఆగస్టు జీవాలకు బ్లూటంగ్ వ్యాక్సినేషన్ చేస్తాం. ఈ బ్లూటంగ్ 4th నుంచి 14th ఆగస్టు 26th వరకు చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ జీవాలకు ఈ బ్లూటంగ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇది వ్యాక్సినేషన్ ప్రతి మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది, తప్పక ఇవి వాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్రుసెల్లా వ్యాక్సినేషన్ అనేది చిన్న దూడలకు అబార్షన్స్ అవి కాకుండా ఉండడానికి 4 నుంచి 8 నెలల వయసు ఉన్న ఓన్లీ ఆడదూడలకు ఈ వ్యాక్సినేషన్ చేస్తారు. ఇది 1st నుంచి 10th సెప్టెంబర్ ఆ టైంలో చేస్తారు కాబట్టి తప్పక ఆ టైంలో ఈ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి గాలికుంటు వ్యాక్సిన్ అనేది ఇంతకుముందు గత 8వ రౌండ్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 9వ రౌండ్ వ్యాక్సినేషన్ 11th సెప్టెంబర్ నుంచి 10 అక్టోబర్ వరకు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్యాటిల్ బఫర్ల పాపులేషన్ కవర్ చేస్తాం. అంటే క్యాటిలు అంటే గోజాతి గేదె జాతి పశువులను కవర్ చేస్తాం. దీంట్లో 100% అందరూ పశువులకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంతకుముందే చెప్పిన ఆ నష్ట నివారణ కార్యక్రమము ఉండాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలనేది మా సిబ్బంది మీ గ్రామాలకు వస్తారు. మా యొక్క సిబ్బంది అవైలబుల్ ఉన్నది, వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నది, మీ దగ్గర పశువులు ఉన్నాయి. కానీ మీ రైతులు ఒక్కటి చేయాల్సింది ఏంటంటే మీరు మీ సమయాన్ని కేటాయించి మీ యొక్క పశువులకు ఖచ్చితంగా టీకాలు వేయించుకుంటే మీ పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క మంద యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మరియు మీ యొక్క ఉత్పాదక శక్తి కూడా తగ్గకుండా ఉంటుంది, మీకు ఆర్థిక నష్టం ఎలాంటిది ఉండదు. కాబట్టి తప్పక ఆ అవకాశాలను వాడుకోవాలని మీ సందర్భంగా ఈ రైతులందరినీ కోరుతున్నాం. అది కాకుండా 9వ నవంబర్లో షీపాక్స్ అండ్ గోట్ పాక్స్ అంటే అమ్మవారు అంటారు. ఈ 4th నుంచి 14th నవంబర్లో ఈ అమ్మవారి టీకాల వ్యాక్సినేషన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 66%, 33% అంటే 66% షీప్ పాపులేషను, 33% గోట్ పాపులేషన్. అంటే షీప్ అంటేనేమో మన గొర్రెలు, గోట్ అంటేనేమో మేకలలో ఇవి చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అప్పుడు కూడా రైతులు వాడుకోవాలని కోరుతున్నాము. ఇది కాకుండా కూడా అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇంకా డిసెంబర్లో కూడా పీపీఆర్ సెకండ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ ఒకసారి సెకండ్ ఫేజ్ ఒకసారి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆ టైంలో ఖచ్చితంగా సిపిఎండ్ కోర్టులో కూడా ఈ పీపీఆర్ వ్యాక్సినేషన్ చేసుకొని సంవత్సరానికి సరిపోవడం మేము వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారము మా యొక్క సిబ్బంది మీ దగ్గరకు వచ్చి చేస్తారు కాబట్టి ఆ టైంలో మీ యొక్క పశువులకు తప్పక వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నా.
7: మరి గంగాధరయ్య గారు, టీకాల ప్రాముఖ్యత, మరి రైతు సోదరులకు ఉన్న అపోహలు, మరియు రైతు సోదరులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మీ విలువైన సమయాన్ని కేటాయించి జీవాల పెంపకదారులకు, అదేవిధంగా పశుపోషకులకు మీరు ఇచ్చిన సలహాలకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
8: ధన్యవాదాలు సార్.
6: ఇంతవరకు మీరు టీకాల ప్రాముఖ్యత మరియు జీవాల పెంపకదారులు ఇంకా పశుపోషకులు జీవాల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
9: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కొద్ది క్షణాల్లో. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఆటపై హిందీ మరియు ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నుండి 103.2 MHz ప్రసారమవుతుంది.
10: ప్రచారోద్యమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
11: నమస్కారం అండి.
10: ముందుగా ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో నెల రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారు.
11: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతూ పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు సోదరులందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించిన అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా జూన్ 1 నాడు రాయసీన జిల్లా మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
10: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం?
11: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ఐసీఆర్ వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 KVKలు అందరూ
10: కృషి
11: విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు వెతుక్కోవడం కానీ, నేల తయారీ కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్ళి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఈ ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు జూన్ 1 నుండి 30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా, మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము, మరియు అటారీ అని మాకు ఐసీఆర్ సంబంధించిన సంస్థ సౌత్ జోన్కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
10: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచార అంశాలు ఏమున్నాయి, వీటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
11: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. 1, ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. 2 ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే, మొదలేందంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకొని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు కానీ, లేదంటే చెరువు మట్టి తోలుకోవడం కానీ, ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్ర స్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండవది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక కొన్ని 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలో ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
10: ముందు జాగ్రత్త
11: ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలైందంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని కానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైతు సోదరులు చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతూ ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమవుతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసి సూక్ష్మజీవులు చనిపోవడం కానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకొని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ కానీ అంటే వాటికి కావలసిన ట్రాక్టర్తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి కనుక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో కనుక చూసుకుంటే అయితే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్ట సంబంధించిన పంటలు వేసుకోవాలి, జనుము, జీలుగ ఇలాంటి పంటలు తప్పనిసరిగా. అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదేవిధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా కానీ మనం ఒక పంట ముందు పంట యొక్క వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంటకాలం కనుక ఉన్న పంటలను కనుక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో 3 రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తునే గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతోపాటు మనకున్న నీటి వినియోగం అదురుణంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు. మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య కానీ మిత్ర పురుగుల సంఖ్య కానీ చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు కానీ లేదంటే బయోపస్టిసైడ్స్ కానీ లింగాకర్షక పుట్టలు కానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 కున్న తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. ఇప్పుడు 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఏవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతోపాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా కానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం కానీ దాని లెక్కలు రాసుకోవడం కానీ చేయట్లేదు. సో రైస్ సర్వ్ తప్పనిసరిగా ఇది కనుక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు? ఒకవేళ రసాయన ఎరువులు, ఈ క్రిమిసంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమిసంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే, నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు అమ్ముతారు. సో ఒకటి, మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాం.
10: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు కానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలామంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి వీటిని తీసుకోవడం జాగ్రత్తగా ఉంచడం అవసరమా?
11: తప్పనిసరిగా. వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే, భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏంటంటే, ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
10: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో, ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
11: ధన్యవాదాలు.
12: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా వెలుగు చుక్కలు ఈ చిత్రం కోసం ఆర్ నారాయణమూర్తి సంగీతాన్ని అందించగా విమల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాయన్పల్లి మండలం పడకల నుంచి చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, గంగాధర్, లత, అనన్య, మరి వీరంతా కోరుతున్న ఈ పాట వీరితో పాటు మనము వినేద్దాము.

అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరి వీరంతా కోరుతున్న ఈ పాట దేవదాస మళ్ళీ పుట్టాడు. ఈ చిత్రం కోసం సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా రామకృష్ణ సుశీలత కలిసి ఆలపించిన ఈ పాట

వాడని మళ్ళీ ఈ చిత్రంలోని ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్లు, అజయ్లు, ఆదిత్యలు, కిరణ్, జాన్విక, విశ్రుత్లు, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్, మరి వీరందరి కోరికపై ఈ పాట

చల్లి చల్లిగా ఉంది చాతర్రా.

గరమంది అత్తరా వేడిగా మోగింది కిన్నెరా నింగిన తేలాలి నేలను వాలాలి ఇద్దరు పోవాలి నిద్దరా గణగణతం గణగణతం తరిగణ

ఉత్తర వేశాక పొత్తులు వాళ్ళాక హద్దులు ముందుగా ఉండేది తొందర ముచ్చటలాడేది ముందురా.

శ్రోతలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బల్లె దొంగలు. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆరంభించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరం మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి నేటి వార్తం. ఈ చిత్రం కోసం వంగపండు ప్రసాదరావు సాహిత్యానికి కేవి మహాదయం, సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశ్రుతులు ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి లత, అనుష్క, అనన్య, గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, సుదీప్త, ప్రమీల, పద్మ మరి వీరందరి కొరికపై ఈ పాట

శ్రోతలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వందే మాత్రం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ సరస్వతి నగర్ నుంచి నాగేష్, వినయ్, నవీన్, వేణు, స్ఫూర్తిశ్రీ, నరేందర్ ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి విష్ణువర్ధన్, విఘ్నేష్, గోపాల్, మహేశ్వరి, ప్రవళిక మరి వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం ఇప్పుడు వినండి. ఆపత్ బాంధవుడు ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి దూసపల్లి నరహరి విజయలక్ష్మి దిలీప్ ప్రగతి వృషిత్ ప్రద్యుత్. మరి వీరందరూ కోరుతున్న ఈ పాట ఇప్పుడు వినిద్దాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భక్త కన్నప్ప ఈ చిత్రం కోసం రామకృష్ణ సుశీల ఆలపించిన ఈ సినీ గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు కొట్టగల్లి నిజామాబాద్ నుండి మేడిశెట్టి నర్సయ్య, జమున, నరేష్ మరి వీరందరి కోరికపై ఈ పాట

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా విచిత్ర బంధం 1972 విడుదలైన ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము.

వినపడ వయసు పిలిచింది ఈ చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. 1978లో విడుదలైన ఈ చిత్రం కోసం ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. మరి శ్రోతలు 103.2 MHz పై ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా సినీరంజన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వారసత్వం. 1964 విడుదలైన ఈ చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో సుశీల్తో కలిసి ఆలపించిన ఈ యోగుల గీతం.

0: విన్నపాట 1965లో విడుదలైన ఉయ్యాల చెంపాల. ఈ చిత్రం కోసం కొసరాజు సాహిత్యానికి పిండ్యాల సంగీతాన్ని అందించగా ఎం బాలమురళీకృష్ణ ఆలపించిన ఈ గీతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1967లో విడుదలైన ఉమ్మడి కుటుంబం. ఈ చిత్రం కోసం పి సుశీలతో కలిసి గంధరాలు ఆలపించిన ఈ గీతం.
1: చెప్పాలని చెప్పాలని ఉంది దేవత ఏ దిగి వచ్చి మనుషులలో కలిసిన కథ.

విన్నపాట త్రిశూలం. ఈ చిత్రం కోసం ఆచార్య అత్రేయ సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలతో కలిసి ఆలపించిన గీతం అది. శ్రోతలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1976 విడుదలైన తూర్పు పడమర. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం

1957 విడుదలైన తోడికోడళ్ళు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు నుండి 1965 విడుదలమైన తేనె మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన ఈ గీతం.

మీరు విన్న పాట తేనె మనసులు చిత్రం కోసం గంట ససల సుశీలతో కలిసి ఆలపించింది. మీరు వింటున్న ఈ పాట తల్లా పెళ్ళామ 1970లో విడుదలైన ఈ చిత్రం కోసం గంటసాల సుశీలతో కలిసి ఆలపించిన ఈ పాట.

brightness of roses, brightness of skies.

సువర్ణ సుందరి ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన మధురగీతం 1952 విడుదలైంది ఈ చిత్రం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1964 విడుదలైన సుమంగళి ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన ఈ యుగ గీతం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై సినీ రంజన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్వర్ణమంజరి ఈ చిత్రం కోసం పి లీల రాజనాలు ఆలపించిన ఈ గీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి, 1980లో విడుదలైన శుభోదయం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశ్రత కలిసి ఆలపించిన ఈ పాట.

0: Coast in Group E match at Philadelphia in US at 1:30 Indian time. In another Group E fixture, Ecuador will face Germany at East Rutherford in at 1:30 AM IST. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజాం ఉపాధి కేంద్రం ఏపుడు సమయం 11:10 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:52 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.